ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీ శనివారం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు ఉన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరసా గారు. శ్రోతలందరికీ శుభోదయం.

శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశారథినా త్వయైవ యౌదరిషితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూజోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ శ్రీ గ్యార వెంకటేశ్వరరావు.
1: మనిషి జీవితంలో ఎదుగుదలకు విజయాలకు దారితీసే ప్రధాన శక్తి ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే తనపై తనకు నమ్మకం ఉండడం, మనం ఏ పనినైనా చేయగలమనే విశ్వాసం కలిగి ఉండటం. ఈ గుణం ఉన్న వ్యక్తి ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు సాగగలడు. అందుకే ఆత్మవిశ్వాసాన్ని విజయానికి పునాది అని అంటారు. ఆత్మవిశ్వాసం లేకపోతే మనిషి ప్రతిభ వెలుగులోనికి రాదు. ఒక వ్యక్తి ఎంత తెలివిగా ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా తనపై నమ్మకం లేకపోతే అతను తన లక్ష్యాలను సాధించలేడు. ఉదాహరణకు, ఒక విద్యార్థి బాగా చదివినా పరీక్షలకు వెళ్లే ముందు భయపడితే అతని పనితీరు తగ్గుతుంది. అదే ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాస్తే మంచి ఫలితాలు సాధించగలడు. ఆత్మవిశ్వాసం మనలో ధైర్యాన్ని పెంచుతుంది. ఇది మనకు కష్టాలను ఎదుర్కొనే శక్తినిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, కానీ ఆత్మవిశ్వాసం ఉన్నవారు వాటిని అవకాశాలుగా మార్చుకుంటారు. వారు ఓటమికి భయపడరు, దానిని ఒక పాఠంగా భావిస్తారు. ఈ విధంగా వారు ముందుకు సాగుతూ విజయాన్ని అందుకుంటారు. ఆత్మవిశ్వాసం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే, ప్రవర్తిస్తే ఇతరులు అతనిని గౌరవిస్తారు. అతని మాటలకు విలువ పెరుగుతుంది. ఇది నాయకత్వ లక్షణాలకు కూడా పెంపొందిస్తుంది. నాయకుడిగా ఎదగాలంటే ఆత్మవిశ్వాసం తప్పనిసరి. ఆత్మవిశ్వాసం మనలో సానుకూల ఆలోచనలను పెంచుతుంది. నేను చేయగలను అనే భావన మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇది మనకు కొత్త అవకాశాలను స్వీకరించే ధైర్యాన్ని ఇస్తుంది. నెగిటివ్ ఆలోచనలను తగ్గించి పాజిటివ్ దృక్పథాన్ని పెంచుతుంది. అయితే ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు. కొంతమంది తమను తాము అతిగా అంచనా వేసి ఇతరులను తక్కువగా చూడటం చేస్తారు. ఇది ఆత్మవిశ్వాసం వినయంతో కూడి ఉండాలి. మన బలాలు బలహీనతలు రెండింటినీ అర్థం చేసుకుని ముందుకు సాగటం నిజమైన ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. మొదటిగా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించాలి. ప్రతి చిన్న విజయం మనలో నమ్మకాన్ని పెంచుతుంది. రెండవది, మన బలాలను గుర్తించాలి. మనం ఏ విషయాల్లో బాగా ఉన్నామో తెలుసుకోవాలి. మూడవది, నెగిటివ్ ఆలోచనలను దూరం చేయాలి. నాలుగవది, మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలి. సమయపాలన, క్రమశిక్షణ, కృషి, ఇవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఐదవది, ఇతరులతో పోల్చుకోవడం తగ్గించాలి. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వాడు కాబట్టి మన ప్రయాణాన్ని మనమే నిర్మించుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ తనపై నమ్మకం ఉంచుతాడు. అతను తప్పులు చేసినా వాటి నుంచి నేర్చుకుంటాడు. ఓటమి వచ్చినా దాన్ని ఓటమిగా కాకుండా ఒక పాఠంగా భావిస్తాడు. ఈ విధంగా అతను నిరంతరం అభివృద్ధి చెందుతాడు. మన చరిత్రలో ఎంతోమంది మహనీయులు ఆత్మవిశ్వాసంతోనే గొప్ప గొప్ప విజయాలు సాధించారు. వారు పేర్కొన్న కష్టాలు అవరోధాలు వారిని ఆపలేవు. తమపై నమ్మకం ఉంచి ముందుకు సాగారు. ఇది మనకు గొప్ప స్ఫూర్తి. ఇప్పటి ఆధునిక ప్రపంచంలో ఆత్మవిశ్వాసం మరింత అవసరం. పోటీ ప్రపంచంలో నిలబడాలంటే మనం ధైర్యంగా నమ్మకంతో ఉండాలి. ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం కీలకం. ఆత్మవిశ్వాసం మనిషి జీవితాన్ని విజయపదంలో నడిపించే శక్తి. ఇది మనకు ధైర్యం, పట్టుదల, సానుకూల దృక్పథాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఎప్పుడూ ముందుకు సాగుతారు. కాబట్టి మనం మనపై నమ్మకం ఉంచి కృషితో ముందుకు సాగితే విజయాన్ని తప్పకుండా సాధించగలం. ఆత్మవిశ్వాసం మనిషి విజయానికి మూలస్తంభం. దాన్ని పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
0: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు.

చెదపురుగుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 జాతులు ఉంటాయని అంచనా వేశారు. మన దేశంలో సుమారు 12 జాతులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీటిలో 7 రకాల జాతులు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఇవి ఒకే జాతికి చెందిన కీటకాలైనా వివిధ రూపాల్లో ఉంటూ భిన్నమైన విధులను నిర్వహిస్తాయి. అవి రాజు, రాణి, కూలి, సైనికులు, ఇలా ప్రతి చెదపురుగు కాలనీలో ఈ 4 రకాలు ఉంటాయి. దీని జీవిత చరిత్ర చూసినట్లయితే రాణి చెదపురుగు సంవత్సరంలో కొన్ని వేల గుడ్లను తన జీవిత కాలమంతా పెడుతుంది. ఈ గుడ్లు మీగడ రంగులో మూత్రపిండాల ఆకారంలో ఉంటాయి. ఇవి 30 నుండి 90 రోజుల్లో పగిలి పిల్ల పురుగులు బయటకి వస్తాయి. ఈ పిల్ల పురుగులు 8 నుంచి 9 సార్లు కుబుసం విసర్జించి 12 మాసాల్లో ప్రౌఢ పురుగులుగా మారిపోతాయి. ఇవి జన్యు ప్రభావంతో రాణి, రాజు, కూలి, సైనికులుగా మారిపోతాయి. అప్పుడప్పుడు వీటిలో కొన్ని రెక్కలు కలిగి సంతానోత్పత్తి చేయగల శక్తి ఉన్న మగ ఆడపురుగులుగా మారుతాయి. తేలిక నీళ్లలో, మధ్యస్థ బరువు నీళ్లలో వివిధ రకాల పంటలను, చెట్లను, భవనాల్లో కలపను, ఫర్నిచర్ను ఆశించి చెదపురుగులు విపరీతమైన నష్టాన్ని కలగజేస్తాయి. వీటికి ఆహారమైన సెల్యులోజ్ను జీవ నిర్జీవ పదార్థాల నుంచి గ్రహిస్తాయి. తోటల్లో, సాగు భూముల్లో వీటి బడద పెద్ద చెట్లకే కాకుండా వ్యవసాయ పంటలకు, పూల పంటలకు, కూరగాయ పంటలకు, మొలకెత్తే విత్తనాలకు, నారుమడుల్లో మొలకలకు, చెరుకు ముచ్చలకు వీటి వల్ల బాగా నష్టం కలుగుతుంది. కొన్ని రకాల చెదపురుగులు చెట్టు మొదటి వద్ద బెరడును, లోపలి వేళ్లను తింటూ చెట్టును చంపుతాయి. చెట్టు మొదళ్లపై, కొమ్మలపై మట్టిగూళ్లను నిర్మించుకుంటూ పోతాయి. వీటిని నివారించకుంటే మొక్కలు, చెట్లు పూర్తిగా నిర్జీవమై చనిపోతాయి. చెదపురుగులు మామిడి, జీడిమామిడి, కొబ్బరి, సపోటా, టేకు, గోధుమ, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కర్రపెండలం, కంది, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, చెరుకు లాంటి పంటలకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. పొలాల్లో, తోటల్లో పంటలను, చెట్లను నష్టపరచడమే కాకుండా ఇండ్లల్లో, గోదాముల్లో కలపను, ఫర్నిచర్ను, పుస్తకాలను, కాగితాలను, బట్టలకు సోకి నష్టపరుస్తాయి. ఇండ్లలోని దంతెలు, దూలాలు, స్తంభాలను నష్టపరుస్తాయి. వాటిని డొల్లగా చేస్తాయి. పుట్టలో ఉన్న రాణి చెదపురుగును గుర్తించి చంపాలి. పుట్టను పైపైన తొలగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. పుట్టను చదును చేసి 1 లీటర్కు 5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ మందు కలిపిన ద్రావణాన్ని పుట్టలోని రంధ్రాల్లో బాగా తడిచేలా పిచికరి చేయాలి. తోటల్ని శుభ్రంగా ఉంచాలి. ఎండిన ఆకులు, కొమ్మలు, చెత్తా చెదారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు కాల్చివేయాలి. చెట్ల మొదలపైన, కొమ్మలపైన బెరడును ఆశించి మట్టిగూళ్లను నిర్మించుకుని గూళ్ల లోపల ఉండే చెదపురుగుల నివారణకు మట్టిగూళ్లను చెదరగొట్టి ఆ తర్వాత క్లోరిపైరిపాస్ను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి మొదళ్ళు, కొమ్మలపైన పిచికారీ చేయాలి. పెరిగిన చెట్ల పాదుల్లో లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ను కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చెదపురుగులను చాలా రకాల జీవులు తిని నష్టపరుస్తాయి. వీటిలో ముఖ్యమైనవి చీమలు, బొద్దింకలు, కీటకాలు, తోనిగలు, తేళ్లు, సాలీళ్లు, తొండలు, కప్పలు, గబ్బిలాలు, పక్షులు, నక్కలు మొదలైనవి. ఇవే కాకుండా పరాన్నజీవులు, శిలీంధ్రాలు, వైరస్లు కూడా సోకి చెదపురుగుల సమస్యని కొంతవరకు తగ్గిస్తాయి. భూమిలో చెదపురుగులకు తగినంత ఆహారం లభ్యం కాదు కాబట్టి పంట మొక్కల్ని తింటాయి. బాగా కొళ్ళిన పశువుల ఎరువు, కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువు, ఆముదం పిండి నీళ్లలో వేసి దున్నటం వల్ల సేంద్రియ పదార్థం నీళ్లలో లభ్యమవుతుంది. తేమ, సేంద్రియ పదార్థం చెదలను ఆకర్షించి పంట జోలికి చెదపురుగులు వెళ్లకుండా కాపాడుతాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసార వివరాలలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 రూపకం విజయ కేతనం సంగీత రూపకం వింటారు. 7:45 జిల్లాలో గతవారం సమీక్ష వింటారు. సమీక్షకులు దాట్ల రవీందర్ గారు.

8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. 10:00 చిత్రగీతాలు వింటారు.

12:10 నిమిషాలకు శాస్త్రీయ సంగీతం, లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాదనం వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం వింటారు. 5:00 చిత్రగీతలు వింటారు.

6:35 చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమంలో వానాకాలంలో మేలైన సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న బూక్య. 7:45 కిన్నరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి

ఇవి ఈనాటి మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో. సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు 6:55. సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ది వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపుకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్దిలోకి తీసుకువెళ్లవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడారుగా ప్రకటిస్తామని చెప్పారు. చీరాల సూర్యలంక బీచ్లను అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని అనుకూలిస్తే చీరాల సమీపంలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే సూర్యలంక తీరంలో స్వదేశీ దర్శన్ కింద పనులు జరుగుతున్నాయని, కేంద్రం నుంచి మరిన్ని నిధుల సాధనకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు కృత్రిమ మేధను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడంపై ముఖ్యమంత్రి చర్చించారు. జీఎస్టీ ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. కృత్రిమ మేధ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాల వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ డేటాతో పాటు మీసేవ, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడలోని సూపర్ బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లను ఆయన నిన్న స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రారంభించారు. పశ్చిమాసియాలో యుద్దం నేపథ్యంలో మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని, వీటిని నియంత్రించడంలో భాగంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు 10% నూకలతో కూడిన నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీని రానున్న 2 నెలల్లో చేపడతామని మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చౌకధరల దుకాణాలను మీ మార్చులుగా మారుస్తున్నామని, వీటిలో 64 రకాల నాణ్యమైన సరుకులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఆధార్ ద్వారా తక్కువ ధరకే బియ్యం అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలందిస్తున్న 721 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు

0: 162,72,00,000 రూపాయలను విడుదల చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుతో కుదిరిన ఒప్పందం మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా 1,108 కోట్ల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రుల ఖాతాలకు జమ అయ్యాయని, ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారా మరో 396,40,00,000 రూపాయలు ఆసుపత్రులకు అదనంగా విడుదల చేసిందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ రెండు పద్ధతుల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1,504,88,00,000 రూపాయల వరకు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించినట్లు మంత్రి వివరించారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి అవసరాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న నీటి కేటాయింపులపై కమిటీ చర్చించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ గేయం వందే మాతరానికి చట్టబద్ద రక్షణ కల్పించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో నిన్న స్పందించారు. వందే మాతర గేయానికి జాతీయ గీతం జనగణమణకు ఉన్న గుర్తింపు దక్కిందని, పార్లమెంటు చేసిన ఈ చట్ట సవరణను ఆహ్వానిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులోనూ తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆకాంక్షించారు. వందే మాతరం గేయానికి చట్టబద్దత కల్పించినందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెలాఖరు కల్లా వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిన పనుల పురోగతిపై ఆయన నిన్న విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని వివిధ పనులు 90 నుంచి 99% వరకు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వెలిగొండ టన్నెల్లో ఉన్న టీబీఎం మిషన్ను ఇప్పటికే 70% వరకు తొలగించామని, నీటి మళ్లింపుకు అవసరమైన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. మరికొందరు నిర్వాసితుల కుటుంబాలకు త్వరలో 900 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ, ఆ కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు గల్లా పూర్తి చేయాలని, ఆ వెలుగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా అధికారులు, ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కృష్ణా జలాలు టన్నెల్కు వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 70% వరకు క్లియర్ చేశాం.
0: తెలంగాణ వ్యాప్తంగా 15 ఆగస్టున కోటి మందికి పైగా లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు. ఆయన నిన్న హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ప్రారంభిస్తారని, అదే రోజు రాష్టంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా తెలంగాణలోని 3,42,00,000 మంది అర్హులైన లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు 6 కిలోలు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రాష్టంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
2: ఉత్తరపాస్ ఆంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొండ మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం

0: వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ది వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపునకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: मन्त्री अब्रवीत् यत् पुलवामा आतंकी आक्रमणानन्तरं भारतेन पाकिस्तान देशाय प्रदत्तम् अति वरीयान् राष्ट्रस्य इति प्रत्याहृतम्। सहैव ततः आयातितानां सर्वेषां वस्तूनाम् उपरि सीमाशुल्कं 200% यावत् वर्धितम्। भारतं भारतीयानां जलपोतानां नाविकानां च सुरक्षां संरक्षां च प्रति अत्यधिकं प्राधान्यं ददाति। विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जयसवालः ह्यः नवदिल्ल्यां वार्ताहरान् एतत् संसूचितवान्। सः अवोचत् यत् खातीक्षेत्रेषु स्थिताः सर्वे भारतीयोपक्रमाः सम्बद्धदेशानां पत्तनपोत परिवहन जलमार्ग मन्त्रालयेन सह निरन्तरं सम्पर्के सन्ति। सः अवोचत् यत् भारतम् अन्ताराष्ट्रिय जलमार्गेषु सुरक्षितस्य निर्बाधस्य च नौसञ्चालनस्य तथा वाणिज्यस्य अबाधित प्रवाहस्य निरन्तरं समर्थनं करोति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హనుమకొండ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి వీణావాణి.
2: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చివరి లబ్దిదారుని వరకు చేరాలని, అందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. అభివృద్ది, సంక్షేమం, ప్రజా చైతన్యానికి సంబంధించిన అంశాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు. ఇటీవల హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో వివిధ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వం, ప్రజలు, మీడియా సమిష్టి కృషితో మాదక ద్రవ్యరహిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి మండలంలోని చారిత్రాత్మక కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో వరుణయాగం నిర్వహించారు. ఎల్నినో పరిస్థితుల వల్ల వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ భగవంతునిపై ఉన్న నమ్మకంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల్లో వరుణయాగాలు, ప్రత్యేక పూజలు జరిగాయని ఆయన చెప్పారు. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య హెచ్చరించారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారి గురించి ఆయా కేంద్రాల గురించి సమాచారం అందిస్తే 50,000 రూపాయల ప్రోత్సాహకం అందిస్తామన్నారు. కలెక్టరేట్ లోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలు తీరుపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, వైద్య శిబిరాలు, టీబీ, మాతా శిశు సంక్షేమం, అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాలపై డాక్టర్ అప్పయ్య అధికారులకు కీలక సూచనలు చేశారు. సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల పనితీరును పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించాలని సూపర్వైజర్లకు సూచించారు. మంగళవారం, శుక్రవారం ట్రైడే నిర్వహించి ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ స్క్రీనింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ బాలికలకు తప్పకిప్పించాలన్నారు. హెల్త్ అసిస్టెంట్లు మలేరియా, డెంగ్యూ నియంత్రణలో విధులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని 70 గ్రామాల్లో చేపట్టిన భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి తెలిపారు. భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా భూముల రీసర్వే జరుగుతుందన్నారు. జిల్లాలోని ధర్మసాగర్, ముప్పారం, వేలేరు మండలం షోడసపల్లిలో భూముల రీసర్వేపై గ్రామ సభలను నిర్వహించారు. శుద్ది చేసిన మురుగునీటిని సమర్థవంతంగా పునర్వినియోగం చేసుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పేర్కొన్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మంజూరైన భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులో నిర్మించే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ది చేసిన నీటి వినియోగంపై వర్క్షాప్ నిర్వహించారు. శుద్ది చేసిన నీటిని ఉద్యానవనాల నిర్వహణ, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, ఇతర బల్క్ వాటర్ వినియోగదారుల అవసరాలకు వినియోగించాలని కలెక్టర్ సూచించారు. శుద్ది చేసిన నీటిని ప్రస్తుతం చెరువుల పునరుద్దరణకు వినియోగిస్తున్నామన్నారు. భవిష్యత్తులో దానిని ప్రత్యామ్నాయ జలవనరుగా వినియోగించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. ఈ క్రమంలో ఎస్ఐఆర్ ఫారాలను సమర్పించని ఓటర్లు గడువులోగా సంబంధిత బీఎల్ఓలకు తప్పనిసరిగా ఎస్ఐఆర్ ఫారాలను అందజేయాలని అదనపు కలెక్టర్ ఎన్ రవి సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం లేదా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను సంప్రదించాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను రీవెరిఫికేషన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి సంక్షేమ పథకం నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులకు సూచించారు. అభివృద్ది పనుల్లో జాప్యానికి ఆస్కారం లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పని

0: చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కజొన్న పంటకు బదులుగా ఇతర పంటలు సాగు చేసే విధంగా వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు 100% పూర్తయ్యేటట్టు గృహ నిర్మాణ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. టెక్స్టైల్ పార్క్ అభివృద్దిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, భవనాల నిర్మాణం కొరకు త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. జిల్లాలోని ఆత్మకూర్ గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్ పథకాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామంలో సోలార్ యూనిట్ల ఏర్పాటు పురోగతిపై తెలంగాణ రెడ్కో విద్యుత్ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. హనుమకొండ చౌరస్తాలో ప్రతిపాదిత సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ట్, 1000 స్తంభాల దేవాలయం మాడవీధుల అభివృద్ది, హనుమకొండ బస్ స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టులన్నింటికీ సంబంధించి సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా డీపీఆర్లు సిద్దం చేసి కేంద్ర ప్రభుత్వానికి త్వరితగతిన సమర్పించాలని అధికారులకు సూచించారు.
1: డి వీణావాణి గారు అందజేసిన హనుమకొండ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం సరిగ్గా 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది, పీహెచ్డీ స్కాలర్లతో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఆయన ఉద్దేశించి ప్రసంగిస్తారు. పరిశోధన, నూతన ఆవిష్కరణ రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఐఐటి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ 10 గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని తెలియజేశారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని, ఇది కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో సంస్థ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.
3: In this convocation, 587 PhD, record PhD numbers. Convocation mein hamari nayi jo super computer hai, Param Pragya, AI-based super computer, 250 petaflops, one of the most powerful super computers in an academic environment, supported by the National Computing Mission, is going to be launched by our Prime Minister.
2: దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా ఐఐటి ఢిల్లీ జాతీయ విద్యా పరిశోధన సహకార నెట్వర్క్ ను ప్రారంభించిందని, దీనివల్ల అకాడమిక్ ఎక్స్చేంజ్, సంయుక్త పరిశోధనలకు అవకాశాలు మెరుగుతాయని ఐఐటి డైరెక్టర్ తెలియజేశారు. అదనంగా 30 దేశాల నుంచి మొత్తం 88 అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పరిశోధనలకు మార్గం సుగమం చేస్తున్నాయని కూడా రంగన్ బెనర్జీ చెప్పారు. భారత్ కేవలం 3 సంవత్సరాల్లోపే 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ సాధించి ప్రణాళికాబద్దమైన కాలం కంటే చాలా ముందే ప్రగతిని ప్రదర్శించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి ఆయన ఈ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా వర్తరించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన

0: విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ అభివృద్ధి తదుపరి దశ రూపుదిద్దుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. మన దేశంలో సాంకేతిక ప్రగతి గురించి ప్రస్తావిస్తూ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతున్న ఎంపిక చేసిన దేశాల జాబితాలో మన దేశానికి సముచిత స్థానం లభించిందని వెల్లడించారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్టకు చెందిన స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో NUCFTC నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదురుతుంది. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా బీఎస్ఐ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశానికి హాజరవుతారు. పట్టణ సహకార బ్యాంకుల సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు ఆయన ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను కూడా ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్కు సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. లోక్సభలో నిన్న లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం MFN హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పత్తి అయినా లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైనా కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టు మూసివేయడం, ఫీసాలను పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల సంఖ్యను తగ్గించడం వంటి అనేక చర్యలను కూడా మన దేశం తీసుకుందని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు ప్రస్తావించిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు మన అంతర్గత విషయాలని దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రణ విధించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు.
1: While we are coordinated with Ministry of Shipping and local authorities in West Asia in the Gulf region, we continue to call for safe and unimpeded navigation and free flow of commerce through international waterways. We also call upon all parties to refrain from targeting civilian infrastructure and civilians, especially commercial vessels and seafarers.
0: Ranjit Jaiswal, Bharatiya Naukalu, Navikula Bhadrata, Rakshana Vishanlo, భారత్ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖతో, సముద్ర అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభించిన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 400,000 మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ శ్రీలంక దేశాలు విద్యుత్ రంగంలో ద్వైపాక్షిక సహకారంపైన నిన్న ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి. మన దేశ ప్రతినిధి బృందానికి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ నేతృత్వం వహించగా, శ్రీలంక ప్రతినిధి బృందానికి ఆ దేశ రేవులు, పౌర విమానయాన, ఇంధన శాఖ మంత్రి అనురా కరుణతిలకే నాయకత్వం వహించారు. ప్రతిపాదిత భారత శ్రీలంక HVDC ఇంటర్ కనెక్షన్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో సహా వివిధ ద్వైపాక్షిక

0: కార్యక్రమాల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షం హెచ్చరిక కొనసాగుతోంది. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాసర్గోడ్, కన్నూరు, వయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ పతనంతిట్ట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అస్సాంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే ఉంది. ఇంతవరకు వరదలు వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 98 చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13 తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 చేరుకుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం తాజాగా చరోడియా జిల్లాలో ఒక మరణం నమోదైనట్లు తెలుస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఈరోజు ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: విజయకేతనం సంగీత రూపకం.
2: రచన శ్రీ ఏసీపీ శాస్త్రి. సంగీతం శ్రీ మండా సర్వేశ్వరరావు. నిర్వహణ శ్రీ కళాకృష్ణ. సహకారం శ్రీ దాట్ల రవీందర్, శ్రీ డి వెంకటేశ్వరరావు. వినండి విజయకేతనం సంగీత రూపకం.
3: భారతదేశానికి పశ్చిమ దిశలో ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్న ఇంగ్లాండ్ మొదటి ఎలిజబెత్ రాణి పరిపాలన కాలంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 1600 సంవత్సరంలో స్థాపింపబడింది. నూలు వస్త్రాలు, తేయాకు లాంటి వస్తువులు భారతదేశం వంటి తూర్పు ద్వీపాలలో అమ్మటం వారి వ్యాపారం. అయితే సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న పోర్చుగల్ దేశం వారికి పోటీ వచ్చింది. దీంతో ఇంగ్లాండ్, భారతదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఉంటేగాని లాభం లేదని గ్రహించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ రాజ్ జేమ్స్ను భారతదేశానికి ప్రభుత్వ దూతను పంపమని కోరింది. ఆ విధంగా ఇంగ్లీష్ ప్రభుత్వ దూతగా 1615 సర్ థామస్ రో జహంగీర్ చక్రవర్తిని దర్శించి సూరత్లో ఫ్యాక్టరీ కట్టుకోవడానికి, అక్కడి ఆస్తుల రక్షణ కోసం మిలిటరీని నియమించుకోవడానికి అనుమతి కోరాడు. జహంగీర్ చక్రవర్తి అనుమతించాడు. అప్పటి నుండి భారతదేశపు రాజ్య వ్యవస్థలో ఈస్టిండియా కంపెనీ జోక్యం మొదలైంది. 1670 ఇంగ్లాండ్ రాజు చార్లెస్ ఈస్టిండియా కంపెనీ ఇండియాలో భూభాగాలు సంపాదించి పాలించుకోవటానికి అనుమతినిచ్చారు. 1689 కల్లా కంపెనీ ఒక ప్రత్యేక దేశం మాదిరిగానే గొప్ప మిలిటరీ శక్తిగా రూపొందింది. 1799 మైసూర్ రాజ్యము ఇంగ్లీషు వారి హస్తగతమైంది. ఆ తరువాత భారతదేశంలో తూర్పు, పశ్చిమ, దక్షిణ భాగాలు ఇంగ్లీష్ కంపెనీ పరిపాలన క్రిందకి వచ్చినాయి. లార్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్గా రాజకీయం చేసి నిస్సంతగా స్వర్గస్థులైన రాజుల రాజ్యాన్ని ఆక్రమించాడు. 1757 నుండి 1857 వరకు 100 సంవత్సరాలలో భారతదేశం కొన్ని స్వతంత్ర సంస్థానాలు తప్ప చాలా వరకు ఈస్టిండియా కంపెనీ పాలన క్రిందకి వచ్చేశాయి. '1857 ఝాన్సీ రాణి ప్రథమ స్వాతంత్ర పోరాటాన్ని మొదలుపెట్టి ప్రథమ రాజ్యాధినేత్రి, ప్రథమ వీరవనిత అనిపించుకుంది. ఆ పోరాటంలోనే ఆమె వీర మరణం పొందింది. ఆ తరువాత 1858 భారతదేశం కంపెనీ పరిపాలన నుండి తొలగించబడి ఇంగ్లీషు రాణి సార్వభౌమాధికారం క్రిందకి వచ్చింది. భరతమాత విదేశీయుల బందీ అయిపోయింది. అయినా భారతమాతకు దేశభక్తులైన పూజారులు కొందరు ఆమెని దైవంగా భావించి నిత్య పూజలు చేస్తూనే ఉన్నారు.

1857వ సంవత్సరమునకు ముందు అలా పూజలు అందుకుంటున్న భరతమాత గేయ కథ ఇది. మరి వివరాల్లోకి వెళదామా?

0: అమ్మా శక్తి స్వరూపిణివి, బంధింపబడిన మాత్రాన దైవత్వమునకు హాని ఏమి? శ్రీ మహాలక్ష్మి అయిన సీతాదేవి లంకలో బంధింపబడలేదా?
1: కానీ ఒకనాటి భరతభూమినేనా నేను?

0: అమ్మా అమ్మా, దుఃఖించకు దుఃఖించకమ్మా.
1: దుఃఖం కాక మరి మిగిలింది నాయన.
0: అమ్మా, నీ బిడ్డల క్రోధం పెళ్ళు పుక్తుంది. బ్రిటిష్ వారు మన సంపదను కొల్లగొడుతూ ఉంటే ప్రజలలో అసహనం పెరుగుతోంది. ఝాన్సీ రాజ్యానికి రాణి అయిన లక్ష్మీబాయి, అదిగో అదిగో అమ్మా, తన ప్రజలు కూడా వింటుంది.

0: సర్దారుడా, ఓ సర్దారుడా, తొందరేమి? ఇటు చూడు.
1: తెలియదో నీకింకా, వినుము. సత్యపాలు కిచ్లోలను జైలులోనే పెట్టారు.
0: అంత గొప్పవారు, వారు అరెస్ట్ ఎందుకైనారు?
1: రౌలత్ చట్టం చేయుట అన్యాయం బనినారు. తెల్లవారికెదురుగా ధైర్యంగా నిలిచారు.
0: ఏమైనా గాని మనమంతా ఇటు చేరి బ్రిటిష్ వారి చర్యను తప్పని నిరసించుదాం.
2: విన్నారా విన్నారా, గాంధీగారు పంజాబ్ను పర్యటించబోవా నిషేధించే బ్రిటిష్ ప్రభుత్వ
0: దుష్ట చట్టం ఇది. దీన్ని చుట్టబెట్టుకున్న మనసు కబలించును, సమయించును.
1: అదిగదిగో అటు చూడు, అందరికూ తెలిసిపోయే వందలుగా వేలుగా ప్రజలు వచ్చుచున్నారు. ఈ జలియన్వాలా బాగ్ చోటు చాలునో చాలదో.
2: స్త్రీలు కూడా ఉన్నారు. అయ్యో, మరి పిల్లలు నలిగిపోరే. అదిగో అదిగో అలా చూడు, వేదికపై సర్దారుడు పలకబోచున్నాడు.
3: అరేరే, చూసారా, పోలీసుల వాహనాలు ఉన్న ఒకే దారి వద్ద తుపాకులను గురిపెట్టి సిద్ధంగా ఉన్నారే.
4: సోదరులారా, బ్రిటిష్ ప్రభుత్వం మన వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నది. ఏ నాగరిక దేశంలోనూ ఈ చట్టం లేదు. సత్యపాల్.

0: Deutschland.
1: ఈ విధంగా జల్లియన్వాలా బాగ్ లో జరిగిన దురంతాన్ని విన్న గాంధీ గారు ఆ కిరాతకులకు గుణపాఠాన్ని నేర్పాలన్నారు.
2: అమ్మా,
3: నాయన, నా చెవులకు ఏదో సంగీతం వినవచ్చే. శుభము జరగనున్నదన్న ఆశ గుండె నిండా పండే. ఏమైందో ఏమో, నీకేమైనా తెలుసా?
2: తెల్లవారు మంత్రులను మంత్రాలకే పంపిరి. ఈ దేశపు స్వాతంత్ర్యం అధికారం బదిలీ గురించి అదిగో తాత్కాలికముగా జవహర్ నేతగా మంత్రులు ప్రమాణాలు చేశారు. ప్రజల ముందు నిలిచారు.
3: ఇది ఏ సంవత్సరం నాయన?
2: 1946 సెప్టెంబర్.
3: మరి స్వాతంత్ర్యం ఎప్పుడు?
2: బ్రిటిష్ వారి ప్రధానుడు లార్డ్ అట్లే పలికే 48 జూన్కు స్వాతంత్రం వస్తుంది మీకు.
3: ఇంకా సమయం ఉందా?
2: అయ్యో అయ్యో, నీ కన్నుల వంటి వారు హిందువులు ముస్లింలు ఇతరుల మాటలు వినిచూ ఒకరినొకరు చెప్పలేను.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు దాట్ల రవీందర్ గారు.
6: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ అభివృద్ధి పనులను నిర్ణయించిన గడువు మేరకు పూర్తి చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. 2027 జూన్ గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయని, దీనికి ముందే పనులన్నీ అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. మంగళవారం భద్రాచలం రామాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సబ్ కలెక్టర్

రెనాల్డ్స్ శ్రేష్ఠతో కలిసి మాడ వీధుల్లో పర్యటించారు. కొనసాగుతున్న నిర్మాణాల తొలగింపు పనులను 3 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కొత్త నిర్మాణాల ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకుని బృహత్తర ప్రణాళిక మ్యాప్ల ఆధారంగా పలు సూచనలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఉన్నందున అప్పటికల్లా ఉత్తర ద్వారం నిర్మాణం పూర్తి చేయాలని, అవసరమైతే అదనంగా సిబ్బందిని, కార్మికులను, యంత్రాలను ఉపయోగించాలని అన్నారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం పక్కనున్న ఈవీఎం గోదామును భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, అనుమతి లేకుండా గోదాం పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించవద్దన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో వినూత్నంగా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇల్లెందు మండలం బాలాజీనగర్ గ్రామ పంచాయతీలో పేద కుటుంబాలకు చెందిన వారు సొంత ఖర్చులతో వైద్య సేవలు పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేస్తామన్నారు. మండలంలో 42 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరు చేసిన 13.30 లక్షలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చెక్కులను తీసుకోవడానికి లబ్ధిదారులు అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఇల్లందు పట్టణానికి వస్తున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా తామే వారి గ్రామంలో ఇళ్లకు వెళ్లి చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటి వాతావరణాన్ని మరిపించాలని డీఈఓ బి వాసంతి అన్నారు. మంగళవారం పాత కొత్తగూడెం విద్యా శిక్షణ కేంద్రంలో జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల ప్రత్యేక అధికారులచే శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఈఓ మాట్లాడుతూ, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న విద్యార్థుల బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులదే అని ఆయన అన్నారు. అనంతరం కస్తూర్బా పాఠశాలలో ఉన్న సమస్యల గురించి పాఠశాలల వారీగా వివరాలు సేకరించారు. ప్రపంచ ఆదివాసీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భద్రాచలం ఐటీడీఏ పిఓ బి రాహుల్ అన్నారు. భద్రాచలంలో మంగళవారం ఆదివాసీ తెగల సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ, అందరి సహకారంతో ఆదివాసీ దినోత్సవాన్ని మనందరం ఘనంగా నిర్వహించాలని అన్నారు. గిరిజన భవనంలో జరిగే కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులకు మాట్లాడడానికి అవకాశం కల్పించే విధంగా చూడాలని, అలాగే సన్మాన గ్రహీతలను కూడా మీరే గుర్తించి జాబితా అందించాలని, అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వివిధ ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అధికారులతో ఐక్య కార్యాచరణ కమిటీ నియమించి కమిటీ సూచనల మేరకు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజుతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులు, దర్యాప్తు, ఛార్జిషీట్ల దాఖలు, కోర్టు విచారణ, బాధితులకు పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశమని, 2014 నుంచి 2026 జులై వరకు జిల్లాల మొత్తం 1104 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వీటిలో 196 కేసులు తప్పుడు కేసులుగా తేలగా 908 కేసులు నిజమైనవిగా నిర్ధారణ అయ్యాయని తెలిపారు. దర్యాప్తులో ఉన్న ప్రతి కేసును నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసి చట్టపరమైన గడువులోపు ఛార్జిషీట్లు దాఖలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజు మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును నిరంతరం పర్యవేక్షిస్తూ పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 2016 నుంచి అమల్లో ఉన్న 3 దశల పరిహార విధానం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైన 949 కేసుల్లో 928 కేసులకు జిల్లా కలెక్టర్ ఆమోదం లభించగా 823 కేసులకు పరిహారం మంజూరైందని, 105 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు ఫోక్సో కేసులను కూడా అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు చేస్తున్నామని, బాధిత చిన్నారులకు అవసరమైన వైద్య న్యాయ కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. భద్రాచలం నుంచి వాజేడు వరకు అధ్వాన్నంగా మారిన రహదారికి తక్షణమే మోక్షం కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. బుధవారం ప్రజల సమస్యలను విన్న వెంటనే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఆర్ఎన్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి, సంబంధిత అధికారులకు, తెలంగాణ ఆర్ఎన్బి ఉన్నతాధికారులకు

0: ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రహదారి అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించినప్పటికీ కాంట్రాక్టర్ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం ఆందోళన కారణమని మంత్రి జనార్దన్ దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభం కాకపోతే ప్రస్తుత కాంట్రాక్టర్ను తొలగించి కొత్త టెండర్లు పిలిచి పనులను వేగవంతం చేయాలని కోరారు. భద్రాచలం వాజడు రహదారి అభివృద్ధి పనులు మొత్తం 3 ప్యాకేజీలుగా చేపట్టామన్నారు. భద్రాచలం నుంచి ఎటపాక వరకు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 7.8 కిలోమీటర్ల రహదారిని 3.70 కోట్లతో అభివృద్ధి చేయనున్నామన్నారు. ఎటపాక నుంచి చెర్ల మండలంలోని సుబ్బంపేట వరకు 56.8 కిలోమీటర్లు, భద్రాద్రి డివిజన్ పరిధిలోని 67.58 కోట్లతో పనులు చేపట్టనున్నామని చెప్పారు. సుబ్బంపేట నుంచి వాజేడు వరకు ములుగు డివిజన్ పరిధిలోని 48 కిలోమీటర్ల రహదారిని 44 కోట్లతో నిర్మించనున్నారు. మొత్తం 112.6 కిలోమీటర్ల పొడవును సుమారు 115.28 కోట్ల వ్యయంతో ఈ రహదారి అభివృద్ధి కానుంది. తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం అంకితభావంతో చేసిన కృషి రాష్ట్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన చూపిన మార్గం, ఆయన ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజ అభ్యున్నతి, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ప్రజాసేవలో ఉన్న అధికారులు ఉద్యోగులు మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. బుధవారం కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి మాట్లాడారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షక స్థిరంగా సైబర్, స్వతంత్ర తెలంగాణ సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎక్కువ జరుగుతున్న డిజిటల్ అరెస్ట్, స్టాక్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, లోన్ యాప్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, ఏపీకే ఫైళ్ల ద్వారా జరిగే సైబర్ నేరాలు, మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల వినియోగం వంటి సైబర్ మోసాల పట్ల ఎస్పీ ఉదాహరణలతో విద్యార్థినులకు వివరించారు. తక్కువ సమయంలో అధిక లాభాలు, ఉద్యోగావకాశాలు, సినిమా అవకాశాలు, తక్కువ వడ్డీ రుణాలు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని సూచించారు. ప్రభుత్వ సంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, వీడియో కాల్సు, ఓటీపీలు, కేవైసీ అప్డేటు, లోన్లు లేదా రివార్డుల పేరుతో వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, గోప్యమైన సమాచారాన్ని ఎవరికి వెల్లడించి రాదని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని, సకాలంలో ఫిర్యాదు చేస్తే నష్టపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా అధికారులు, వివిధ ఆదివాసీ సంఘాల ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమానికి విజయవంతంగా నిర్వహించి జయప్రదం అయ్యే విధంగా సంబంధిత గిరిజన ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీఓ బి రాహుల్ ఆదేశాల మేరకు గిరిజన ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మరియు అధికారులతో ఈ నెల 9 జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రముఖులకు ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ ప్రకారం ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆదివాసీ వంటకాలతో వారిని ఆనందింపజేసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. వచ్చే అతిథులకు మనమిచ్చే ఆతిథ్యంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సభ్యులకు సూచించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు వివిధ ఆదివాసీ తెగల గిరిజనులతో ర్యాలీలు మరియు మహనీయులకు శ్రద్ధాంజలి ఘటించడం, జెండా ఆవిష్కరణ కార్యక్రమం, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపై ఛాయాచిత్ర ప్రదర్శనలతో ఏర్పాటు చేయాలని, ఈ కార్యక్రమానికి విచ్చేసే ప్రముఖులతో పాటు ప్రజలకు ఆదివాసీ వంటకాలతో భోజన సౌకర్యం కల్పించాలని సంఘ సభ్యులకు తెలిపారు.
1: మేమింతవరకు జిల్లా

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. సమాచార ప్రభాత్ హిందీలోను 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: End the morning news. Have a nice day.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
2: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగమే లక్ష్యంగా సిద్ధమవుతున్న వారి కోసం ప్రకటన జారీ చేసింది. మొత్తం 395 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మేనేజర్ MMGS గ్రేడ్ 2లో 163, సీనియర్ మేనేజర్ MMGS గ్రేడ్ 3లో 153, చీఫ్ మేనేజర్ SMGSలో గ్రేడ్ 4లో 52, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ SMGS గ్రేడ్ 5లో 20, డిప్యూటీ జనరల్ మేనేజర్ TEGS గ్రేడ్ 6లో 7 ఖాళీలు ఉన్నాయి. అన్నీ కలుపుకొని 395 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన జారీ చేయబడింది. పోస్టును అనుసరించి డిగ్రీ, బీకామ్, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, సిఎస్, ఎంటెక్, ఎంఎస్సీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు 22 నుంచి 50 వయస్సు కలవారై ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. మేనేజర్కు 21 లక్షలు, సీనియర్ మేనేజర్కు 25 లక్షలు, చీఫ్ మేనేజర్కు 30 లక్షలు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్కు 38 లక్షలు, డిప్యూటీ జనరల్ మేనేజర్కు 47 లక్షల వార్షిక ప్యాకేజ్ అందుతుంది. అన్ని పోస్టులకు నెలసరి వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అదనంగా లభిస్తాయి. ఎంపికైన అభ్యర్థులు బ్యాంకులో చేరిన తేదీ నుంచి 2 పాటు ప్రొబేషన్లో ఉంటారు. అనంతరం 3 పనిచేస్తామని ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒప్పందం నుంచి తప్పుకుంటే పోస్టును అనుసరించి 2 లక్షల నుంచి 2.5 లక్షల బ్యాంకుకు డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. స్కేల్ 4, 5, 6 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తులను బట్టి గ్రూప్ డిస్కషన్, అవసరమైతే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు. రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. 100 ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 60 ఉంటుంది. ఇందులో 50 ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 ఉంటాయి. స్కేల్ 3 పోస్టులకు 175 ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 2 ఉంటాయి. మొదట పార్ట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25, రీజనింగ్ 25, ఇంగ్లీష్ 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 ఇస్తారు. 60 వ్యవధిలో 75 సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అయితే ఈ 3 సాధించిన మార్కుల మెరిట్ జాబితాలో కలపరు. ఇవి కేవలం అర్హత మార్కులు మాత్రమే. ఇక 2వ భాగంలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 100 ఉంటాయి. అంటే ప్రతి ప్రశ్నకు 2 ఇస్తారు. వ్యవధి 60 ఇస్తారు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు. ఆన్లైన్ రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్కు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 ఉంటుంది. ఇందులో అభ్యర్థి అకాడమిక్ ప్రతిభ, ఉద్యోగానికి సంబంధించిన పరిజ్ఞానం, ఆలోచన విధానం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తారు. జనరల్ అభ్యర్థులు కనీసం 50, రిజర్వ్డ్ అభ్యర్థులు 45 సాధించాల్సి ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష వ్యక్తిగత ఇంటర్వ్యూలతో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తే ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగానే కేటగిరీల వారీగా తుది మెరిట్ జాబితాను తయారు చేసి ఎంపిక చేపడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.unionbankofindia.co.in.

0: www.unionbankofindia.co.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ ఆగస్టు 10, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బి శృతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీ మాలిబాబు సింగ్. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో.
2: హలో,
1: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
2: నా పేరు వెంకటరావు సార్, లక్ష్మీపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి సార్.
1: ప్రశాంత్ నగర్ నుంచి? ఇది కొత్త పంచాయతీ అనుకుంటా కదా?
2: ప్రశాంత్ నగర్ కొత్త పంచాయతీ సార్. ఇంత ముందు లక్ష్మీపల్లికి ఒకటే పంచాయతీ ఉండేది మండలంలో.
1: ఓకే, మరి అనుకోకుండా అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి, మరి దీని ప్రభావం కొత్త పంచాయతీలు ఎలా ఉంది?
2: ఫుల్ ఉంది సార, దాదాపు వారం రోజుల నుంచి ఒకటే వానలు వస్తున్నాయి, అసలు బయటికి వెళ్ళలేకుండా వస్తున్నాయి అంత వానలు. అయితే రైతులకు ఉపయోగం ఈ వానలు, ఎందుకంటే మొన్నటిదాకా పత్తి చేలు నీళ్ళు లేక తడుపుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడేమో ఈ వర్షాలు పట్టడం వల్ల పత్తి రైతులకు మాత్రం బాగా ఊరట కలిగింది. వరి నాట్లు కూడా ముమ్మరంగా వేస్తున్నారు. వెళ్ళిన ప్రభావం మన మీద అంతగా లేకపోయినా సరే, ఈ వర్షాలు కురవటం వల్ల మరి ఇది వాయుగుండం అల్పపీడనం ఏర్పడిందో లేకపోతే తుఫాన్ ప్రభావం గాని వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి. రైతులకు బాగా ఈ వర్షాలు ఉపయోగం ఎక్కువ.
1: వెంకటేశ్వర గారు, మీరు రైతా లేకపోతే వ్యాపారస్తులా ఉద్యోగస్తులా?
2: లేదు సార్, నేను జర్నలిస్ట్ నే.
1: జర్నలిస్ట్? ఓకే. అంటే మీరు రిపోర్ట్స్ బాగా చేస్తూ ఉండాలి కదా, ఎల్నినో ప్రభావం ఉందా లేదా అనేది.
2: సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా ఎండలు విపరీతంగా ఉంటాయని చెప్తున్నారు దానివల్ల. కానీ మనకేంటంటే తుఫాను ప్రభావం కొంచెం అల్పపీడనం ఏర్పడటం వల్ల వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఎల్నినో ప్రభావం వల్ల అయితే కాదు.
1: ఓకే,
2: కానీ ఆ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటది మనకి.
1: రైతులకి ఓవరాల్ గా మనం చెప్పేది ఏంటి మరి ఇప్పుడు?
2: ఈరేంచి మేలంచాలి ఫస్ట్, ఎందుకంటే వర్షాలు మనకి ఎల్లిన ప్రభావం అంటే వర్షాలు అయితే రావు, అంత పర్సంటేజ్ అయితే లేదు మనకి. కానీ ఆల్తడి పంటలే వేసుకోవాలి మాక్సిమం, తక్కువ వరిలో కూడా తక్కువ నెలల్లోనే పండే పంటలు కూడా వచ్చినాయి కదా రోజులకి.
1: అవును,
2: కాబట్టి అలాంటి సీడ్ వేస్తేనే తొందరగా అయిపోవాలి ఇప్పుడు వచ్చిన వర్షాలకి.
1: ఓకే అండి వెంకటేశ్వర గారు, మరి ఆకాశవాణితో చాలా చక్కటి విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు. నమస్కారం, మీకోసం మంచి పాట వినిపిస్తాం, వినండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
3: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
2: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
3: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
2: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
3: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
4: హలో, నమస్తే అండి. ఇది పాటల పల్లెకలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. ఇది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీరు ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? పాడిశంకరరావు గారికి స్వాగతం. చాలా బాగున్నా. మీరు ఛానల్ తర్వాత ఆకాశవాణి కనెక్ట్ అయ్యారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పండి.
5: వర్షం స్టార్ట్ అయింది కదా సార్, వర్షాకాలంలో మెంతులు, జీలకర్ర, అల్లము, ధనియాలు, తులసి ఆకు వేసుకుని మరగబెట్టుకుని పొద్దున్నే పరగడుకుని తాగితే ఎలర్జీ రాకుండా ఉంటుంది అండి. వర్షాకాలం కిన్ ఎలర్జీ వర్షాకాలంలో కొంతమందికి వస్తుంటాయి కదా, ఆయాసాలు వేస్తాం. ఇది సార్,
4: అన్ని ఆల్ మిక్స్ చేసి మరగబెట్టి దానికి కషాయం తాగాలంటారు.
5: పొద్దున్నే తాగితే పరగడుపున.
4: మీరు తాగుతున్నారా?
5: తాగుతున్నా సార్ నేను.
4: ఓకే, చాలా చక్కటి చిట్కా చెప్పారు. మరి శంకర్రావు గారు చాలా చక్కగా ఆకాశవాణితో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
5: ఓకే సార్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: హలో,
1: హలో సార్, నమస్కారం. ఎనగంటి నాగేశ్వరరావు.
0: ఎనగంటి నాగేశ్వరరావు గారికి పాటల పల్లకి స్వాగతం పలుకుతూ ఉంది. మరి శ్రోతల ముచ్చటేంటి?
1: ముచ్చట ఇవాళ ఏంటంటే, వర్షాకాలం, కాలం లేటుగైనా కూడా నీటిగానే వర్షాలు పడుతున్నాయని అనుకుంటాను. రైతులకి అందరికి కొంచెం సత్యశ్యామల దేశం సత్యశ్యామలంగా ఉంటుంది అనుకుంటానండి. ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్క రైతు సోదరులు సోదరీమణులు వర్షానికి పొలాల పనులకు గానీ అభివృద్ధి వెళ్తుంటారు. కొన్ని చోట్ల పంటలు వరి పొలాలు వేస్తున్నారు. వరి పొలాల్లో సాగు చేసే సోదరీమణులకి ఏంటంటే కంపల్సరీగా కాళ్ళు చెడిపోతుంది సార్. కాళ్ళలో ఫంగస్ వచ్చేసి తడిసి ఫంగస్ వస్తుంటది. అయితే మనకు కాళ్ళు తడిసినప్పుడు ఎవరైనా గానీ చెప్పులు వేసుకున్నా చెప్పులు వేసుకపోయినా వర్షాలు నడిస్తే మట్టి కాళ్ళకి ఒక ఫంగస్ లాగా వచ్చేస్తాయి కాళ్ళ వేళ్ల మధ్య. అయితే మనకు ఈ ప్రకృతిపరంగా దొరికేది వెన్నెత్తి అనే ఒక చెట్టు మొక్క దొరుకుతుంది సార్ ఈ వర్షాకాలంలో. అది ప్రకృతి భగవంతుడు ఇచ్చిన వరమే అనుకుందాం మనం.
0: ఏ మొక్క అన్నారు అది?
1: వెన్నెత్తి అంటారు, కొన్ని చోట్ల ఎన్న ముద్ద అంటారు. దళసరిగా మనకి చెరుకుగడ ఆకులకు కడుపు కడుపుకి ఒక ఆకు
0: వస్తుంది.
1: మీరు చూసే ఉంటారు అంతటి రోడ్ల మీద బాగా విపరీతంగా వర్షాకాలంలో మొలుస్తుంది ఆ మొక్క. అయితే ఆ మొక్క ఆకులు కడుపు కడుపు ఒక ఆకు దళసరి ఆకుల్లాగా పొందుతా ఉంటాయి విపరీతంగా. పశువులు బాగా మేస్తాయి. అయితే ఆ ఆకుని ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకొని కాళ్ళకి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కొంచెం పసుపు కొబ్బరి నూనె వేసేసి ఆ నైట్ లో పడుకున్నప్పుడు రాసేసుకుంటే మటుకి ఉపశమనం తగ్గుద్ది, మంటలు గాని నొప్పులు గాని తగ్గిపోతాయండి. ఆ గోరు చుట్ట అవుతుంది. గోరు చుట్ట అవునా కూడా కొంతమందికి అది కూడా వేసేసుకుని కట్టేసుకుంటే మటుకి నయమైపోతుంది.
0: ఓకే అండి, చాలా చక్కటి చీటిగా చెప్పారు. మరి ఆకాశవాణి పాటల పాలకి శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
6: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
5: ప్రత్యేక ఆఫర్లా?
6: విద్యా సంస్థ అడ్మిషన్లా?
5: ఆసుపత్రి సేవలా?
6: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
5: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
6: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
5: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
6: 9989670706.
5: మరొక నెంబర్ 7989701158.
7: హలో.
8: హలో, నమస్తే సార్.
7: నమస్తే అండి, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు మిత్రమా? ఓకే, ఈ రోజు మరి కార్యక్రమంలో మా శ్రోతలతో మీరు ఏ విషయాన్ని పంచుకోబోతున్నారు?
8: వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి గోదావరి బాగా ఉధృతంగా పొందుతుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం చేసేటప్పుడు గానీ ఆ రోడ్లు దాటేటప్పుడు గానీ కొంచెం జాగ్రత్తగా ఫ్రీ రావడం, తర్వాత నీళ్లు కూడా కలిసి రావచ్చు కాబట్టి నీటిని తాచి చల్లార్చి వడపోసి తాగితే బాగుంటుంది సార్.
7: మీరు అలా చేస్తున్నారా? మీకు వర్షాలు లేవు? వర్ష ప్రాంతాలే కాదు కానీ వర్షాకాలం అనగానే వర్షం పడ్డా పడకపోయినా కూడాను అందరు కూడా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఓకే అండి, మరి ఆకాశవాణికి ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076,
0: మరొక నంబర్ 7989701585.

0: பப்பலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிரால்கா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: ஹலோ
4: சார் குட் மார்னிங்
3: గుడ్ మార్నింగ్ అండి. పాటల పల్లికిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు? సతీష్ గారు, మరి వర్షాలు పడుతూ ఉన్నాయి, మీరంతా రైతులు, పంట పొలాలు బాగా పండిస్తున్నారు, అలాగే ఇప్పుడు ఎక్కువగా మరి వ్యవసాయ పనులని కొనసాగుతున్నాయా?
4: అవును సార్, 4 రోజుల కింద వర్షం, భారీ వర్షం పడ్డది. ఆ రోజు నుంచి రైతులతో ఉత్సాహంగా ఉన్నారు. మాది కూడా పంట నాటేసి కూడా ఒక 7 డేస్ అవుతుంది. 3 రోజులనే కలుపు మందు చల్లుకున్నాం. చెరువుల నీళ్లు కూడా పోతా ఉంటే కూడా మేము రైతులందరం కలిసి కూడా ఆ నీళ్లు కిందికి పోనీయకుండా మొత్తం సిమెంట్ బస్తాలతోటి అడ్డం వేసినాం. ఎందుకంటే నీళ్లు మళ్ళీ కిందికి పోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆ నీళ్లను మేమే రైతులను పరిరక్షించుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మేము కూడా అధికారులకు కూడా చెప్పాం, ఏఈ గారికి కూడా చెప్తాం, రేకోటి మరమ్మతు చేయాలి, కొత్త రేకు బిగిస్తే వాటర్ లీకేజ్ అవ్వకుండా ఉంటది. చెరువులో కూడా ఉన్నా గానీ ఇటు మన పశువులకు గాని నీటి కొరత లేకుండా ఉంటది కాబట్టి అని చెప్తే సరే చేస్తాంలేండి అన్నారు.
3: ఓకే, మంచిదే కదా?
4: చాలా మంచిది సార్. ఎందుకంటే ఇప్పుడు రైతులందరం కూడా సమిష్టిగా ప్రతి ఒక్కరు నాకెందుకులే అంటే తీరా నీళ్ళు అయిపోయిన తర్వాత ఉరుకులు పరుగులు పంట ఎండిపోతా ఉంటే మళ్ళీ అదో కష్టాలు. వనరులు మనం కాపాడుకుంటే బాగుంటది కదా అన్నట్టు ఎవరికి వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. ఇప్పుడు
3: అధికారులే రావాలి, ప్రతిదానికి వాళ్ళు మాత్రమే చేయాలని కాకుండా మీరంతా కూడా ఊకుమ్మడిగా మీకున్నటువంటి సమస్యలని, ముఖ్యంగా మీ పంట పొలాల్లో మీ గ్రామంలో ఉన్న సమస్యల్ని కలిసికట్టుగా ఉన్నప్పుడు ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది.
4: 100% సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అందరు వరి వేయట్లేదు. ఎందుకంటే కొంతమంది కూరగాయలని, కొంతమంది పత్తి మిర్చి ఇలాంటి ప్రత్యేక పంటలు కూడా వేసుకుంటున్నారు. కొంతమంది జొన్న వేశారు, కొంతమంది మొక్కజొన్న వేశారు, కొంతమంది ఆకుకూరలు పండిస్తున్నారు, కూరగాయలు కూడా పండిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికో పోయి కొనుక్కునే కంటే అదే ఊళ్ళల్లో రైతుల దగ్గర కొనుక్కుంటే వాళ్లకు ఆర్థికంగా మనం కూడా చేతులు ఇచ్చిన వాళ్ళం అవుతాం, మనకు కూడా తాజా కూరగాయలు కూడా దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకే పంట కాకుండా ఇట్లా రకరకాల పంటలు వేసుకుంటే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్తున్నారు.
3: ఏదైనా కష్టం ఇవ్వాలి, ఏదైనా సరే ఇప్పుడు ఏ వ్యవసాయం చేసినా కష్టంతో పాటు ఫలితం అనేది ఉంటుంది. మరి కాలం కూడా దానికి కలిసి రావాలి.
4: అవును సార్, అవును.
3: ఓకే సతీష్ గారు, మరి చాలా చక్కగా ఆకాశవంతో మీరు ముచ్చటించినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
4: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
3: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
2: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
3: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
2: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
3: ఫోన్ నంబర్
2: 9989679076,
3: మరొక నంబర్ 7989705858.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నాం బాగున్నాం. రమేష్ గారు, ఈరోజు మీ ముచ్చట ఏంటి మరి?
1: ఈ రోజు ఇది కొలనుపాక అనే గ్రామం సార్. ఒకప్పుడు ఇది రాజధానిగా ఉండేదంట చాళుక్యులకి. ఈ కొలనుపాకలోని సోమేశ్వరాలయం దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది సార్. ఈ ఆలయం ఆవరణలో ఎట్టి చూసినా కూడా కాకతీయుల కాలం నాటి అపురూపమైన శిల్పాలు తవ్వకాలలో దొరికినాయి అన్నట్టు. చూస్తే చిన్న గ్రామం సార్ ఇప్పుడు అది.
0: అవును, కొలనుపాక.
1: కోటల కాలంలో ఒకప్పుడు అది చాళుక్యులకు కాకతీయులకు ఒక ప్రధాన కేంద్రంగా ఉండేదంట. సైనికులకు ఒక శిబిరంగా ఉండేదంట. కాకతీయుల యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ యుద్ధ విన్యాసాలు ఇవన్నీ చేసి ఇందులో కర్మాగారాలు ఇవన్నీ కూడా అక్కడ ఉండేదంట. తర్వాత ఈ ఆలయ ఆలయంలో మనకి ఎటు చూసినా కూడా అప్పుడు కాకతీయ కాలం నాటి శిల్పాలు దొరుకుతుంటాయి సార్. అక్కడ ఆర్కియాలజీ వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు అన్నట్టు. చూస్తే మనకు పెద్ద పెద్ద దేవాలయాలు లేని శిల్పాలు కూడా అపురూపమైన శిల్పాలు అక్కడ మనకు దర్శనం ఇస్తాయి అన్నట్టు. అంటే అవన్నీ దొరికిన విగ్రహాలన్నీ అక్కడ ఆవరణలో పెట్టారు సార్. అవి ఈ ఆలయం స్వామి చరిత్ర ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఆలయానికి స్వామి స్వయంభూగా వెలిశారు సార్. అయితే దీన్ని ప్రతిష్ఠించింది చంద్రుడు అని చెప్తారు సార్. చంద్రుడి పేరుతో సోమేశ్వరాలయంగా మారిందని చెప్తే అని అంటారు అన్నట్టు. జగద్గురువు రేణుకా ఆచార్యులు ఈ ఆలయం నుండి తన బోధనలు ప్రారంభించి వీరశైవ ధర్మాన్ని దేశ నాలుమూలలో వ్యాపింపజేశారని చరిత్ర తెలుపుతుంది.
0: అక్కడికి
1: వెళ్ళాం సార్, మొన్న ఈ మధ్య కూడా వెళ్ళాము. తర్వాత ఇక్కడికి సమీపంలో జైన దేవాలయం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఎట్లా ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ చూసినా పాలరాతి విగ్రహాలే. ఆ కాలంలో పాలరాతిని ఇక్కడికి ఎలా వచ్చింది, ఎట్లా తీసుకొచ్చారనే సంగతి కూడా తెలియదు. చరిత్ర ప్రసిద్ధి చెందిన దేవాలయం సార్. అక్కడికి వెళ్లే వాళ్ళకి ధర్మసత్రాలు ఉంటాయి. తర్వాత దేవాలయం వాళ్ళు ఏర్పాటు చేసిన భవనాలలో మనం విడిది కేంద్రాలు కూడా ఉంటాయి సార్. అక్కడ ఒక గోశాల కూడా ఉంది. పవిత్ర ఆరాధనతో జైన దేవాలయము, కాకతీయ ఆలయం కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం సార్.
0: ఓకే అండి, రమేష్ గారు చాలా చక్కగా కొదనుపాక అక్కడ ఉన్నటువంటి ఆలయాల కోసం కూడా చాలా చక్కగా వివరించారు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దే, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: வாட்ஸ்அப் நம்பர் 8367576757.
1: வாட்ஸ்அப் நம்பர் மறக்கசாரி 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. ఎవరండి, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: పాలనుంచి నుంచి స్వీటీ మాట్లాడుతున్నా సార్.
0: ఎలా ఉన్నారు స్వీటీ గారు?
1: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
0: ఫైన్ ఫైన్. చెప్పండి స్వీటీ గారు, ఈరోజు ముచ్చట్లేంటి?
1: ఇవాళ విటమిన్ ఈ లోపాన్ని సూచించే లక్షణం పిల్లలు ఎలా ఉంటాయో చెప్పాలనుకుంటున్నా సార్. వాటి గురించి
0: చెప్పండి.
1: పిల్లలలో విటమిన్ ఏ లోపాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే, లక్షణాలు రేచీకటి ఉంటది, కార్నియాలో వైట్ గా స్పాట్స్ మచ్చలు ఉంటాయన్నమాట. దాన్ని ఆ కండిషన్ ని బయట అంటారు. తర్వాత కెరటోమలేసియా అనే కూడా పిల్లలలో ఎక్కువ ఉంటాయి సార్, పెద్దలలో కూడా ఉంటాయి. విటమిన్ ఏ అందించే ఆహారం ఇవ్వాలి.
0: ఏ వయసు వాళ్ళలో ఉంటుంది
1: విటమిన్ ఏ సిరప్స్? పిల్లలకి అయితే 7th month నుంచి విటమిన్ ఏ ఇస్తారు సార్. అది 1 spoon ఇవ్వాలి పిల్లలకి. రేచీకటి నివారించడానికి ఇస్తుంటారు. అలానే ఆహార పదార్థాలు తాజా ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరల్లో ఉంటుంది. మామిడి పండ్లలో బొప్పాయి పండు, క్యారెట్, వెన్నతీయని పాలు, గుమ్మడికాయ, నెయ్యి, వెన్న, చేపలు, ఎగ్స్, ఇంకా మీట్, ఇట్లాంటి వాటిలలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది సార్. సో అవి పిల్లలకి అందించగలిగితే మనం ఫ్యూచర్ లో ఇలాంటి రేచీకటి, బయటాటిక్ మచ్చలు అట్లాంటివి రాకుండా ఉంటాయి. సో పిల్లలకి అలా ఆహార పదార్థాలు ఇస్తే మంచిది సార్.
0: ఓకే, ఎవరైనా సరే పిల్లలు చూపు కోసం ఇబ్బంది పడుతుంటే తప్పకుండా కంటి వైద్యుడికి సంప్రదించాలి. అది చూపు ఎందుకు మందగించిందని కనుక్కోవాలి. తర్వాత వైద్య సలహా మేరకు ట్రీట్మెంట్ ఏంటనేది తను నిర్ణయిస్తాడు. అద్దాలు పెట్టుకోవాలా, ఆపరేషన్ చేయాలా, లేకపోతే మనం డైట్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ విటమిన్ ఏ సప్లిమెంట్ అనేది అందించాలి.
0: ఖచ్చితంగా అన్ని విటమిన్స్ చిన్నప్పటి నుంచి కూడా బాడీకి అందాలి. మెయిన్ గా ఏంటంటే చూపు సన్నగిలిందంటే వాళ్ళకి చదువుకోవడం ఇబ్బంది అవుతుంది. మేడం చెప్పే బోర్డు మీద వాడి పాఠం కూడా చూసుకోలేడు, దానివల్ల వెనుకబడిపోతాడు. మిగతా పిల్లల్ని ఫాలోఅప్ చేయలేడు, అని కనబడదు, రాసుకోలేడు, హోంవర్క్ చేయలేడు,

0: ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లాడు ఎందుకు చదవట్లేడు అనేది కూడా ఒక చూపు, కూడా ఒక ప్రధాన కారణం అనేది గుర్తించాలి. అందుకే మన ఇంట్లో పిల్లల్ని టీవీలకి సెల్ ఫోన్లకి చాలా దూరంగా కూర్చోబెట్టి చూపించాలి, చాలా దగ్గరగా. ఇప్పుడు సెల్ ఫోన్ ఇవ్వగానే వాళ్ళు ఏంటంటే జస్ట్ 1 ఫీట్ కంటే తక్కువ దూరం పెట్టుకొని చూస్తున్నారు. దీనివల్ల కంటి చూపు బాగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అసలు సెల్ ఫోన్ ఇవ్వకూడదు, టీవీని కూడా చూపించవచ్చు, కానీ టీవీ కూడా కనీసంగా 4 ఫీట్ల అవతల కూర్చోబెట్టి చూపించాలి. ఓకే స్వీటీ గారు, చాలా చక్కగా మరి పిల్లల కోసం ఏ విటమిన్ తీసుకోవాలి ప్రతి పిల్లాడు అనేసి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో,
1: సార్ గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సార్ నా పేరు మొహమ్మద్ షాకిర్ సార్, ఇల్లందు R&R కాలనీ నుండి మాట్లాడుతున్నాను.
0: ఆర్ అండ్

0: డార్ కాలనీ షాకీర్ గారు ప్రతి వారం టంచన్గా చేస్తుంటారు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి.
1: అవును సార్, ఈ రోజు ముచ్చట చెప్పాల్సింది ఏంటంటే సార్, సార్ ఇప్పుడు ఎట్లా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు రైతులందరూ ఇంతకుముందు వ్యవసాయం లేనప్పుడు అన్ని పంప్ సెట్లు ప్యానల్ బోర్డులు అవన్నీ తీసుకపోయి ఇంటి కాడ పెట్టుకుంటారు సార్. దున్ని ఇప్పుడు వేస్తారు కాబట్టి ఇప్పుడు వాటర్ వాళ్ళకి అవసరం ఉంటది కాబట్టి అలా కొత్త ఈ మోటార్లు ఫిట్ చేసుకున్నాడు, ప్యానల్ బోర్డులు అవి సరి చేయించుకుంటా ఉంటారు సార్. నేను చెప్పేది ఏంటంటే సార్, ఇవాళ ముచ్చట
0: చెప్పండి,
1: రైతులు ప్యానల్ బోర్డు టాటర్ పెట్టే మొత్తం సెట్ చేయించుకునేటప్పుడు కొంచెం మంచి అవగాహన ఉన్న ఎలక్ట్రీషియన్ ని తీసుకొచ్చి మంచిగా వాటిని సరి చేయించుకొని షార్ట్ గీట్ ఏం రాకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే వర్షం పడతా ఉంటది కాబట్టి త్రీ ఫేజ్ కరెంట్ ఉంటది కాబట్టి ఎవరైనా ముసుకున్న షార్ట్ తగిలి చనిపోయేటి ఇలాంటి చాలా మన ఇన్సిడెంట్లు వింటా ఉంటాం కదా సార్. అయితే నేను ఒక ఎలక్ట్రీషియన్ గా చెప్పేది ఏంటంటే సార్, వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళతో మంచిగా చేపించి ప్రాబ్లం లేకుండా ఉండాలని సరే
0: ఓకే షాకిర్ గారు, చాలా చక్కటి సూచన మన రైతు సోదరులకు తెలియజేశారు. ఎవరైనా కూడాను వారి పంట పొలాల్లో ఉన్నటువంటి మోటార్లు కానీ పైప్ లైన్ కనెక్షన్లు కానీ సరిచూసుకోవాలి, ముఖ్యంగా విద్యుత్.

0: దల్గి చనిపోయేటి ఇలాంటి చాలా మన ఇన్సిడెంట్లు ఇంకా ఉంటాం కదా సార్. అయితే నేను ఒక ఎలక్ట్రీషియన్ గా చెప్పేది ఏంటంటే సార్, వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళతో మంచిగా చేపించి ప్రాబ్లం లేకుండా ఉండాలని సరే
1: ఓకే. షాకిర్ గారు చాలా చక్కటి సూచన మన రైతు సోదరులకు తెలియజేశారు. ఎవరైనా కూడాను వారి పంట పొలాల్లో ఉన్నటువంటి మోటార్లు కానీ పైప్ లైన్ కనెక్షన్లు కానీ సరిచూసుకోవాలి. ముఖ్యంగా విద్యుత్ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీలాంటి సీనియర్ మోస్ట్ ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే అందుబాటులో ఉంటారో వారితో మాత్రమే చెక్ చేయించుకోవాలి. ప్రతి వారు కూడాను ఏదో టెస్టర్ పట్టేసుకొని నేను ఎలక్ట్రీషియన్ కదా చిన్న పని మనం చేసుకోలేమని చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి, ఎలక్ట్రీషియన్ పని ఎలక్ట్రీషియనే చేయాలి, ప్లంబర్ పని ప్లంబరే చేయాలి. ఇంటి వాళ్ళు ఎప్పుడు కూడాను ఒక వ్యక్తితోనే పని చేయించుకునే ప్రయత్నం చేయాలి. మనం చేసుకుంటే అయిపోతుందిలే అనుకుంటే దాంట్లో తేడాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు పాటించాల్సిందే. మరి చాలా చక్కగా ఆకాశవాణితో ఒక విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఇది రైతులకు ఉపయోగకరంగా కూడా ఉంటుందనేసి మేము అనుకుంటున్నాం. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: హలో
3: హలో
2: హలో, నమస్తే అండి.
3: నమస్తే సార్, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్. బాగున్నారా సార్?
2: బాగున్నాం బాగున్నాం, మీరు బాగున్నారా?
3: బాగున్నాను సార్, బాగున్నాను.
2: నిజామాబాద్
3: శ్రోతల ముచ్చట కార్యక్రమానికి అభినందనలు సార్.
2: పాట మాది ముచ్చట మీది, చెప్పండి.
3: సిల్లా డిస్ట్రిక్ట్ మాకు దగ్గరలోనే ఉంటుంది. అక్కడ చేనేత మిల్లులు అన్ని చాలా ఉన్నాయి, లంపులు. అయితే వీటిని మగ్గం పై నేసి లంపుల ద్వారా మాకు పంపుతుంటారు సార్. ఇవి పంపితే రెడీమేడ్ గార్మెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని షర్ట్లుగా వాళ్ళ డ్రెస్ మెటీరియల్ గా అన్ని తయారు చేసి జనానికి పంపుతుంటారు.
2: అవునవును.
3: దీంట్లో ఏమైతే అంటే వాళ్ళకి పని ఉంటది, మాకు పని ఉంటది సార్. వాళ్లకు మాకు అవినాభావ సంబంధాలు ఉంటాయి సార్.
2: ఓకే అండి, మరి చాలా చక్కగా ఆకాశవాణితో చేనేత పరిశ్రమకు సంబంధించిన సమాచారం తెలియజేశారు. ధన్యవాదాలు.
3: మీకు కూడా ధన్యవాదాలు సార్.

0: హలో.
1: సార్ నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: కొత్తగూడెం నుంచి సార్. నా పేరు ఆకుపాషా సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: మేము బాగున్నాం సార్, థ్యాంక్ యూ సార్.
0: చెప్పండి, ఈరోజు ముచ్చట్లేంటి?
1: ముచ్చట్లు అంటే సార్, మద్యపానం వల్ల జరిగే అనర్థం గురించి చెప్పాలనుకుంటాను సార్.
0: చెప్పాలి.
1: రీసెంట్లీగా మా చిన్నమ్మ కొడుకు అండి, దానికి ఎఫెక్ట్ అయ్యి మనిషి మొత్తం కామెర్ల ద్వారా తర్వాత లివర్ ఫంక్షన్ కూడా లేకపోవడం వల్ల చనిపోవడం జరిగిందండి.
0: అయ్యయ్యో,
1: దానికి కారణం కూడా తాగుడే సార్. ఎందుకంటే తాగుడు వల్ల భార్య భర్తల మధ్యలో గొడవలు అయ్యి వాళ్ళ భార్య కూడా కొట్లాటల్లోనే కింద పడి దెబ్బ తగిలి చనిపోవడం జరిగింది.
0: అయ్యయ్యో,
1: అప్పటి నుంచి ఇంకా తను కూడా చాలా విపరీతంగా తాగిడు. వారం రోజుల నుంచి హాస్పిటల్ ఉండి రీసెంట్లీగా మొన్న ఫస్ట్ తారీఖు నాడు చనిపోయారు సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తాగుడు అనే దానికి ఎడిక్ట్ కాకుండా ఉండాలని నా యొక్క విన్నపం సార్.
0: మరి కుటుంబ సభ్యులు స్నేహితులు నివారించవచ్చు కదా?
1: నివారించవచ్చు సార్, కానీ కొంతవరకు మనం చెప్పగలుగుతాం సార్. ఏదైనా తనలో ఉండాలి సార్, అది మనం దీని జోలికి వెళ్ళకూడదని మనకు పట్టుదల ఉంటే మనం దానికి వెళ్లకుండా ఉంటాం సార్. చుట్టాలు బంధువులు తల్లిదండ్రులు కూడా ఏంటంటే దాని జోలికి వెళ్ళకూడదని మనం ఏదైనా నివారణ ఉన్న ఉపాయం కూడా చెప్తాము. ఏదైనా ఉంటే హాస్పిటల్లో చూపెట్టడం వరకు మనం చేయగలుగుతాం.
0: అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యసనానికి బానిస అయినప్పుడు, అది తాగుడు కావచ్చు లేకపోతే డ్రగ్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, అతనికి కంప్లీట్ గా వాతావరణ మార్పు అనేది కల్పించగలగాలి కుటుంబ సభ్యులు. ఆ ఊరు వదిలిపెట్టడము లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోవడము, అతను చేస్తున్న ఉద్యోగాన్ని మానిపించి వేరే వ్యాపకం మొదలు పెట్టడము, లేదంటే అతనికి ఏదైతే ఇష్టమైందో ఎక్కడైతే ఇష్టమైందో అక్కడికి తీసుకెళ్ళడము చేయాలి.
1: ప్రయత్నం కూడా చేశాను సార్, కాకపోతే తను ఆ వాతావరణం నుంచి కొన్ని రోజులు మాత్రం బయట ఉన్నాడు, తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ తాగడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది.
0: సిచ్యువేషన్ కంప్లీట్ గా మార్చేయాలండి. మార్చేసి
1: మార్చాను సార్, అంతవరకు మేము
0: దరిదాపులకు వెళ్ళనివ్వకూడదు
1: కాకపోతే అండి. తర్వాత ఇది లేదు సార్, కొంతవరకే వాళ్ళకి మనం అండగా ఉండగలుగుతాం.
0: అలా కాదు, ప్రతిదీ కూడా వాళ్ళని అటువైపు వెళ్లకుండా జాగ్రత్త చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. మారకపోవడం అనేది ఏ మనిషికి లేనటువంటి సమస్య కాదు. ప్రతి వ్యక్తి మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు. కాకపోతే కేర్ తీసుకునే వ్యక్తి కంప్లీట్ గా అతన్ని అంటిపెట్టుకుని ఉండాలా? ఓకే అండి. మరి ఇలాంటి జరగకుండా ఉండాలంటే వ్యసనాలకు బానిసలు కావద్దు, అది అలవాటుగా ఉంటే పర్లేదు కానీ అది వ్యసనంగా మారకూడదని కోరుకుందాం. మరి చక్కటి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: ఓకే.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం అండి, మీరు బాగున్నారా?
0: సూపర్, చాలా బాగున్నాం.
1: మేము కూడా సూపర్ అండి, మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటున్నాం అండి.
0: ఓకే శోభారాణి గారు, మరి ముచ్చట్లే మాట్లాడుకుందాం మనం ఈరోజు.
1: మరి చేనేత కళాకారులకి మనం ఈ చేనేత వస్త్రాలని ధరించాలి అని చాలా చోట్ల చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మన స్వదేశీ వస్త్రాన్ని మనం ధరించకుండా విదేశాల నుంచి వచ్చిన వస్త్రాన్ని మనం ఈ రోజుకి కూడా ధరిస్తున్నాం. దీని వల్ల మన చేనేత కళాకారులకి చాలా నష్టం జరుగుతుందండి. వాళ్ళు వచ్చినటువంటి వస్త్రాలకి గిట్టుబాటు ధర లేక వాళ్ళు చాలా ఇబ్బంది పాలవుతున్నారు.
0: చేనేత పరిశ్రమ కాస్త కష్టకాలంలోనే ఉంది అనేసి కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఎందుచేతనంటే ఫ్యాషన్ డిజైన్స్ ఎక్కువగా వచ్చేసాయి. మనకి వస్త్ర పరిశ్రమ అనేది చాలా అభివృద్ధి చెందింది. ఈ రోజు ఫ్యాషన్ వచ్చేసింది ప్రపంచంలో కంటే, అది ఖచ్చితంగా మనకి అందుబాటులోకి ఆ వీక్ లో వచ్చేస్తుంది.
1: అవునండి, అలాగే చేనేత వస్త్రాలు ఏంటంటే కొంచెం ధర కూడా ఎక్కువగా ఉంటాయి.
0: ధర కూడా ఎక్కువగా ఉంటాయి, కానీ మన్నిక కూడా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక కాలానుగుణంగా మార్పు అనేది వస్తూ ఉంటుంది. మరి చేనేత వస్త్రాలు వాడాలి అంటే, అది మనం కూడా వాడాలంటే కొంత ఇబ్బందికరమైన విషయం. ఎందుచేతనంటే ఈజీ టు యూజ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలంటే ప్రతి ఒక్కరు మరి లైఫ్ లో అప్పుడప్పుడు కూడా చేనేత వస్త్రాలు కొనుక్కుంటే మంచిది. అది కూడా కొంత ఉందతనాన్ని పెంచుతుంది.
1: అది చేతితో నేసినవి వాళ్ళు ఇంటి దగ్గర జాగ్రత్తగా నేసినవి కాబట్టి ఎక్కువ కాలం మన్నుతాయి, బాగుంటాయి. ఇక్కడ ఉతుకుల మీద కూడా చాలా బాగుంటాయండి ఈ వస్త్రాలు. మిగతా వస్త్రాలు ఏవైనా తక్కువ ధరకు వస్తున్నాయని మనం తీసుకుంటే అవి రెండు మూడు సార్లు వేయంగానే వాటర్ లో పెట్టగానే పాడైపోవటం అలా జరుగుతున్నాయి. కానీ మనం వాటికే ఎక్కువ మక్కువ చెబుతున్నాయి. ఎందుకంటే ఈజీగా అంటే రేటు తక్కువలో వచ్చేస్తున్నాయి, అందంగానూ ఉంటున్నాయి, వేసుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటాయి. అవి గంజి అలాంటివి కూడా అవసరం ఉండదు, ఇస్త్రీతో అవసరం ఉండదు కాబట్టి.
0: ఓకే శోభారాణి గారు, మరి చాలా చక్కగా చేనేత కార్మికులకి మనం చేయితో అందిస్తాం అనే విషయాన్ని మీరు రేడియో ముఖంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో నమస్తే, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే, గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు నూర్జహాన్ సార్, కొత్తగూడెం బర్మే క్యాంప్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నూర్జహాన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్?
0: చాలా బాగున్నామండి. మరి ఈ రోజు ముచ్చట్లు మనం శ్రోతలతో ఏం పంచుకుందాం?
1: ఈ రోజు ముచ్చట్లు అంటే సార్, మాకు పొలం ఉండేది సార్. ఈ పొలాలు దున్నుకొని మంచిగా నాట్లు వేసుకొని పొలాలు పచ్చబడ్డాక ముగ్గురము బాబాయిలు, మా నానమ్మ, తాతయ్య వీళ్ళందరం కలిసి పొలాలు పచ్చబడ్డాయి కదా, మనం అందరము వంటకి పోదాం అనేసి పచ్చని చెట్లలో పోయి వంట చేసుకుని అందరం కలిసి తినేవాళ్ళం సార్.
0: వనభోజనాలు.
1: పచ్చని చెట్టు కింద ఒక మోత్కు చెట్టు అని ఉండేది సార్ అప్పట్లో. ఆ మోత్కాకులు తీసుకొచ్చి విస్తారు ఆకులు కుట్టి మా నానమ్మ

0: వంటకాలు మొత్తం అయిపోయినాక కూర్చొని ఇసారాకులు కుట్టుకొని పచ్చటి ఇసారాకులలో తినేవాళ్ళం సార్ మేము. ఇప్పట్లో అయితే సార్ అట్లా లేదు సార్, ఏదైనా మంచి రెస్టారెంట్ కి వెళ్ళాలి తినాలి అని ఇలాంటి భోజనాలకి చాలా మంది అలవాటు పడుతున్నారు. కానీ సార్ ఇప్పుడు అట్లా ఎవ్వరు వెళ్ళట్లేదు సార్.
1: కాలానుగుణంగా మార్పు సంభవిస్తూ ఉంది కదా.
0: ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు కదా సార్, పిక్నిక్ అని దానికి ఒక పేరు ఉంది. హాయిగా భోజనాలు చేసుకుంటే ఆ చెట్లలో మంచి గాలి వస్తుంది, పచ్చని పొలాలు, మనం వండుకొని పోయి కూడా అక్కడ తింటే ఎంత బాగుంటుంది సార్.
1: ఇప్పటికీ చాలా మంది కూడాను ఫ్యామిలీస్తో పాటు వెళ్తూ ఉన్నారు, కాకపోతే వనభోజనాలు అని పేరు కాకుండా ఏదైనా పిక్నిక్ స్పాట్లు చూసుకుంటున్నారు. మన దగ్గర పరిసర ప్రాంతాలు చాలా ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఏదో ఒక పిక్నిక్ అంటూ వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్ళేసి అక్కడ కాస్త వంట చేసుకోకపోయినా కూడా తీసుకెళ్లిన వంటలన్నీ అక్కడ ఆరగించేసి వస్తూ ఉన్నారు. మీరు వెళ్తుంటారా ఎప్పుడైనా?
0: తప్పకుండా వెళ్తాం సార్, మేము సముద్రం మా కుటుంబంతో మా అత్తయ్య మేము మా పిల్లలు అందరం కలిసి ఎంజాయ్ చేసే వస్తాం సార్.
1: ఎక్కడికి వెళ్తారు?
0: చాటకుండా ఉంది కదా సార్, అటు బాగుంటది సార్ చెట్లు, అవి ప్లేస్ బాగుంటది, అక్కడికి వెళ్తాం సార్.
1: ఓకే,
0: మొత్తం రెడీ చేసుకుని అక్కడికే వెళ్ళి అక్కడే వండుకొని తిని మెల్లగా సాయంత్రం వరకు వస్తాం సార్.
1: నూర్జహాన్ గారు, దీనికి ఏంటంటే కాలానుగుణంగా దీంట్లో మార్పులు కూడా సంభవించాయి, కమ్యూనిటీస్ అనేసి ఎక్కువగా పాపులర్ అయిపోయినాయో. ఈ వనభోజనాల కార్యక్రమాన్ని కూడా కమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకోవడం మొదలు పెట్టింది. పలానా కమ్యూనిటీ వల్ల వనభోజనాలు కూటములు అనేసి ఏర్పాటు చేయడం, అదే మామిడి తోట తీసుకోవడం, మామిడి తోటలో అంత ప్రోగ్రామ్ పెట్టడం, ఆ కమ్యూనిటీ సంబంధించిన అందరినీ గ్యాదర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఏంటంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు కలిసి వెళ్లేవారు, ఇప్పుడు కమ్యూనిటీ పరంగా వెళ్ళడం మొదలు పెట్టారు. ఏదేమైనా కూడాను వనభోజనాలు అనేవి చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగేటువంటి కార్యక్రమం. అందరూ సామూహికంగా వండుకోవడం, వాళ్ళకి నచ్చినవి చేసుకోవడం, తినడం, ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని మనం కోరుకుందామండి. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగే నిగలు చేశావే,
2: చీచీ చేసి గెలేని మగుడు
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
3: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
4: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
5: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
6: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట
7: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
8: నా పేరు శోభారాణి, నున్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
9: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
9: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
9: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
10: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ.
11: హలో,
12: అయ్యా నమస్కారం.
11: నమస్కారం రమేష్ గారు, ఎలా ఉన్నారు?
12: బాగున్నానండి.
11: చెప్పండి.
12: నిన్న జరిగిన విషయం ఏంటంటే, మా తాతగారు పుట్టి పెరిగిన ఊరు వెళ్ళానండి నిన్న.
11: ఏ ఊరు
12: అంటే, మా ఊరికి ఒక 20 కిలోమీటర్ లోపు ఉంటదండి, అది ముంజులూరు అంటారు. దాన్ని అంటే ప్రత్యేక మా కోనపరెడ్డి వాళ్ళే దగ్గర దగ్గరకు 150 గడప ఉంటదండి. తర్వాత కొద్ది గొప్ప ఇక్కడ మా తరం వచ్చేటప్పటికి పేరు తెలుసుకుని ఎరగరు. అలా నిన్న అయితే మా పెదనాన్నగారు అబ్బాయి చనిపోయారు నిన్న. ఆయన ఎంప్లాయ్ అనమాట. ఆ కార్యక్రమానికి వెళ్తే అందరూ కూడా చూశారు, అదే అప్పుడప్పుడు వస్తా ఉంటారు అంటారు. నేను వస్తున్నానా నాన్న చెప్తున్నాను అన్నాడు.
11: అయితే
12: ఏంటంటే, ఇప్పుడైతే అంతకితం లేదు కానీ ఇప్పుడు అది అందరూ అభివృద్ధి చెందారండి. చాలా ఇదివరకు వెనకబడిన ప్రాంతం కానీ కుర్రోళ్ళు కానీ ఆ రోజుల్లో తరగా అన్నిటికీ అలవాట్లు పడిపోయి ఇదిగా ఉండేవాళ్ళు. అసలు నిన్నైతే నేను చాలా సంతోషించానండి, ఇంత డెవలప్ అయిపోయింది, మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పి సంతోషిస్తున్నానండి. అందరూ కష్టపడాలండి, కష్టపడం తవ్వదు. అది అయితే అక్కడ ఏంటంటే, ఎక్కువగా చెనక్కాయను ఉర్రి పండుద్దండి ఆ ఊరంతా. ఆ ఊరి నుంచి పక్క నుంచి హైవే రోడ్డు వెళ్ళిందండి, విశాఖపట్నానికి హైవే రోడ్డు వెళ్ళింది. మంచి డెవలప్ అయ్యింది, మంచి పొజిషన్ లో ఉన్నారు. శ్రోతలు ఒకటేనండి, ఎవరైనా శ్రోత డెవలప్ అవ్వాలని నా కోరికండి. ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అని డెవలప్ చేసి మనకి మంచి పొజిషన్ రావాలి, మంచి పేరు రావాలని నా కోరికండి మా శ్రోతలకు చెప్పేది.
11: ఓకే, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, కుటుంబ సభ్యులందరూ చేయుతూ అందిస్తే.
12: మనం ఎవరి మీద ఆశపడకూడదు, మన స్వయం శక్తిని ఆలోచనలు పెంపొందించుకుని డెవలప్ అవ్వాలని నా కోరికండి మా శ్రోతలకి.
11: ఓకే అండి రమేష్ గారు, చాలా చక్కగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం పాట వినిపిస్తున్నాను.

0: హలో
1: సార్, గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్. మీ పేరు ఎక్కడి నుంచి?
1: సార్ నేను సాగర్ అండి, మెయిన్ హాస్పిటల్ ఏరియా నుంచి.
0: సాగర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను సార్.
0: మెయిన్ హాస్పిటల్ ఏరియా ఈరోజు ముచ్చట్లేంటి మరి మనకి?
1: ఈ ఆగస్టు నెలలో ముఖ్యంగా మనం జాతీయ భారత స్వాతంత్ర దినోత్సవం సార్. 79 ఏళ్ళు అయిపోయి 80లోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి స్వతంత్రం పొందాలి సార్ మనం. అది ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను సార్ నేను.
0: ఓకే.
1: రాఖీ పౌర్ణమి సార్, అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అనుబంధానికి ఒక మంచి ప్రతీకగా జరుపుకునే పెద్ద వేడుక సార్ అది. తర్వాత శ్రావణ సోమవారాలు ఉన్నాయి, శివుడికి మనం ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తుంటాం సార్ మనం. తర్వాత జాతీయ క్రీడా దినోత్సవాలు ఉన్నాయి సార్, ధ్యాన్ చంద్ గారిని. ఇట్లా ఈ ఆగస్టు నెలకి చాలా చాలా చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి సార్.
0: ఓకే.
1: ఆగస్ట్ నెల చాలా పండుగలు జరుపుకునే నెల, అందరు సంతోషంగా హ్యాపీగా అందరూ జరుపుకోవాలి, అందరూ బాగుండాలి. మనకు వర్షాలు లేవనుకున్నాం, వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ కారణంగా అందరూ అంటే సుఖ సంతోషాలతో ఉండాలని నా కోరిక సార్.
0: ఓకే. మరి చాలా చక్కగా ఆగస్ట్ మాసం అనగానే హడావుడిగా ఉంటుంది, సందడిగా ఉంటుంది, ప్రతి ఒక్కరు చాలా బిజీగా ఉంటారు. మరి మాసంలో చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడాను అందరు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: నా పేరు రఘురామ్ అండి.
0: రఘురామ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: రాంపురం అండి.
0: రాంపురం, ఓకే. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మరి పాట వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ముచ్చట్లు చెప్పడానికి మీరు సిద్ధమా?
1: అవునండి, వర్షం బాగుంది, రైతులు అంత హ్యాపీ.
0: మీరు వ్యవసాయదారులా?
1: వ్యవసాయం చేస్తాండి.
0: ఓకే, ఏం వ్యవసాయం చేస్తారు?
1: వరి
0: వేస్తారు. మరి రైతులకి మీరు సలహా ఏమి ఇవ్వబోతున్నారు?
1: ఏం లేదండి, ప్రకృతి కొంచెం అటు ఇటు అవుతుందండి. అప్పుడు వెనకైతే అనుకున్నాం వర్షాలు, ఈసారి కూడా అట్లా. ఓకే అండి, హ్యాపీ అండి. అసలు రావనుకున్నా కానీ వర్షాలు వస్తున్నాయి, హ్యాపీ.
0: ఓకే అండి, మరి రైతులంతా కూడాను మరి వర్షాలు పడుతున్నట్టు హ్యాపీగా ఉన్నారు. మరి వారు కూడా చాలా చక్కటి పంటలు ఇప్పుడు దిగుబడి తీసుకోవాలని ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు అరుణ సార్, సుజాత నగర్ నుంచి కాల్ చేస్తున్నా.
0: సుజాత నగర్ నుంచి. అరుణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్.
0: చెప్పండి అరుణ గారు, ఈరోజు ముచ్చట ఏంటి?
1: సార్, పిల్లల గురించే చెప్పాలి.
0: చెప్పండి.
1: పిల్లలు సెల్లు బాగా వాడుతున్నారు సార్. అయితే అన్నిట్లో ఒకటి, మొన్న మధ్య రీసెంట్ గా ఒక అబ్బాయి సెల్లు పేలి చనిపోయింది సార్. అది ఛార్జింగ్ వైరు ఇట్లా నోట్లో అట్లా పెట్టుకుంటారు కదా సార్, పిల్లలకి తెలిసి తెలియని వయసు కదా. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, సెల్లు ఛార్జింగ్ లేదనేసి ఛార్జింగ్ పెట్టేసి చూస్తూ ఉంటారు కదా సార్. అది అట్లా చేసుకోకుండా కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా పట్టించుకోవాలి సార్. చెల్లెలు కూడా ఎక్కువ ఇవ్వద్దు పిల్లలకి.
0: సెల్ ఫోన్ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం.
1: ప్రమాదంగా ఉంది సార్.
0: చాలా మందికి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటారు, అది కూడా తప్పే. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు దాన్ని ఏరోప్లేన్ మోడ్ లో పెడితే చాలా తొందరగా అది ఛార్జ్ అవుతుంది. ఇది తెలియక చాలా మంది గంటలు గంటలు పెట్టేసి అలా దాన్ని ఛార్జింగ్ పెట్టేసుకునే మాట్లాడుతూ ఉంటారు, అది కూడా ప్రమాదమే. ఇంకోటి మెయిన్ గా ఇంట్లో స్విచ్ బోర్డ్ అనేది సుమారుగా ఒక 3 ఫీట్ల హైట్ లో ఉంటుంది. ప్రతి ఇంట్లో 3-4 ఫీట్ల హైట్ లో ఉంటుంది. దానికి సెల్ ఛార్జర్ పెట్టేసుకుని ఆ కేబుల్ అలా కిందికి వేలాడుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ కి జస్ట్ కనెక్ట్ చేయడం తీసేయడం చేస్తుంటారు, కానీ స్విచ్ ఆన్ ఆఫ్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. దాని వల్ల కూడా మనకి పవర్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లలు దాన్ని పట్టుకున్నప్పుడు కానీ మనం తగిలినప్పుడు కానీ అది మనకి కరెంటుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
1: సెల్లు ఇచ్చేటప్పుడు పిల్లలు కూడా కొంచెం చూసి జాగ్రత్త అయ్యాలి. ఇప్పుడు పిల్లలకి జనరేషన్ ఏంటి, అన్నం తినిపించడానికి కూడా సెల్లు లేదు సార్. పుట్టిన పిల్లగాళ్ళకి మరీ అసలు పిట్ల పిల్లగాళ్ళు అయిపోయి సెల్లు చూపిస్తేనే అంటే మనం అలవాటు చేస్తున్నాయి కదా సార్. వాళ్ళకి అలవాటు
0: అప్పుడు పిల్లాడు అన్నం తినాలంటే అమ్మమ్మ నానమ్మ అమ్మో జోలపాట పాడేది, లాలిపాట పాడేది.
1: అప్పట్లో అట్లా ఉండేది సార్.
0: కథలు చెప్తూ వచ్చే పోయేటోడిని చూపించి బూచోడనో లేకపోతే వచ్చే జంతువునో పక్షినో కుక్కనో నక్కనో చూపించి అన్నం తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లాడు అలా అనగానే మనమే ముందు సెల్ తీసి వాళ్ళ ముందు ఇచ్చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన డౌన్లోడ్ చేసుకుని చూసేందుకు. సెల్ చూసుకుంటూ కాన్సన్ట్రేషన్ అంతా సెల్ మీద పెట్టేసి వాడు ఏం తింటున్నాడు కూడా వాడికి తెలియదు. మరి ఇదంతా కూడా తప్పు. దయచేసి రేడియో ద్వారా విన్నపం ఏంటంటే, భోజనం చేయించే టైంలో పిల్లలకి ఖచ్చితంగా సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. పిల్లలకి ఫస్ట్ నుంచి కనుక మనం అలవాటు చేస్తే అది అలవాటుగా మారిపోతుంది. భోజనానికి వాళ్ళు మారాన్ చేస్తున్నారు అని అంటే మనం సెల్ ఫోన్ అలవాటు చేస్తాం. అలా కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకుండా భోజనం చేసే అలవాటు చేస్తే పెద్దయ్యాక కూడా వాళ్ళు సెల్ ఫోన్ చూడకుండా భోజనం చేస్తారు. ఆరు బయటికి వెళ్ళడం అలా చేస్తూ ఎవరితోనో మాట్లాడుతూ అలా తినిపిస్తే పిల్లలు హాయిగా తింటారు. సెల్ ఫోన్ అలవాటు అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. మరి ఒకనొక రోజులో సెల్ ఫోన్ లేకుండా పిల్లలు అన్నం తిన్నారు, తల్లులు తినిపించారు. ఫస్ట్ పెద్దలు మనం మారాలి.
1: పిల్లలు చెప్తున్నా,
0: పిల్లాడు ఈజీగా అన్నం తినాలంటే వాడికి కావాల్సింది ఇచ్చేయాలి, వాడి నోట్లో మనం కుక్ చేయాలి, అంతే. ఓపెన్ అయిపోతుంది.

అది ఇప్పుడు అన్నం తినిపించేది కూడా ఒక యుద్ధం లాగా మొదలైంది ప్రతి ఇంట్లో. ఎవరు తినిపించాలంటే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఓకే అండి, పిల్లల విషయంలో చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

మీరింతవరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బి శృతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీ మాలిబాబు సింగ్. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి ప్రసారం చేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ ఆకాశవాణి. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

మన్మధుడు చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం

0: మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: మీరు విన్న పాట రంగ్దే చిత్రంలోనిది. ఇప్పుడు వినండి ఆర్మ్ చిత్రం నుంచి సింధూరి విశాల్ పాడిన పాట.

మీరు విన్న పాట వర్షం చిత్రంలోనిది. ఇప్పుడు వినండి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుంచి సుధా రఘునాథన్ పాడిన పాట.

మీరు విన్న ఆ పాట మురారి చిత్రంలోనిది. శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ముత్తు చిత్రం నుండి ఈ పాట.

నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం కోసం. జెస్సి గిఫ్ట్, కల్పన, దేవిశ్రీ ప్రసాద్ ఆలపించిన ఈ గీతం వినండి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరామ్ గోపికా పూర్ణిమ ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం సంగీతం కోటి చిత్రం నువ్వే కావాలి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 MHz. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నిన్నే పెళ్ళాడుతా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 MHz. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం. చిత్రం టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఇంద్ర చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున ఆలపించిన మణిశర్మ సంగీతం, సాహిత్యం సిరివెన్నెల.

మీరు విన్న ఆ పాటతో చిత్రగీతల కార్యక్రమం సంపన్నమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో

0: लेकिन जिंदगी की परीक्षा में सब कुछ आउट ऑफ सिलेबस होता है।
1: The Jharkhand government today held talks with protesting students and job aspirants over alleged irregularities in examinations conducted by the JPSC and JSSC. The meeting began at the state guest house in Ranchi. An 8-member delegation representing the students and job aspirants is holding discussions with government officials. The talks come after protests in the state capital over the past 2 weeks against the alleged irregularities in the exams. The first formal meeting between the government and the students' delegation was held last evening. Payments Council of India, PCI, has announced that UPI will continue to be free for consumers. In a statement, the PCI affirmed that every Indian can continue to make instant digital payments without any transaction charges. It also noted that small merchants will not be charged for accepting digital payments. The PCI added that banks, fintech companies, NPCI and RBI have been investing in technology, cyber security, fraud prevention and innovation to maintain UPI's reliability. 7 people were killed and 11 were injured in a private bus accident in Chamba district of Himachal Pradesh this morning. The accident occurred near Chaluanj Mol at Beragarh under Tisa police station in the Chura assembly constituency. The identities of the 7 people who lost their lives in the accident are yet to be ascertained. According to the State Emergency Operations Center, the accident took place at around 7:15 a.m. today. Preliminary information suggests that the private bus was travelling from Beragarh towards Chamba when it went off the road near Chaluanj Mol and fell onto another road below. Prime Minister Narendra Modi expressed grief over the loss of lives due to the mishap. In a social media post, Mr. Modi condoled the families who have lost their loved ones in the incident. He also wished for the swift recovery of those injured. India Meteorological Department, IMD, has forecast heavy to very heavy rainfall over East Rajasthan and Odisha today. The Met Department also predicted heavy rainfall over Himachal Pradesh, Uttarakhand, East Uttar Pradesh, West Rajasthan, East Madhya Pradesh, Jharkhand, Chhattisgarh, Konkan, Goa, coastal Andhra Pradesh, Kerala, Mahe and some parts of Northeast India. In Jammu and Kashmir, the Amarnath Yatra from Jammu towards Baltal has been suspended today in view of the prevailing bad weather and road conditions at several places along the Jammu-Srinagar National Highway. The number of special train services announced by the railways to Keralam for the Onam season has risen to 112. The special services are mainly being operated to and from Tamil Nadu, Karnataka, Andhra Pradesh and Telangana. And India opened its medal account on the third day of the World Athletics Under-20 Championships in Eugene, US, with Ashish Yadav winning silver in the men's javelin throw. The 19-year-old produced his best effort of 74.09 meters in his third attempt to finish second. And that is the end of this news bulletin.
2: Akasavani Kotagudan Kendram శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ గారి వయోలిన్ వాదనం శ్రోతలను అలరించనుంది. ముందుగా కొన్ని ప్రకటనలు.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తి

0: వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: మీరింతవరకు లాల్గుడి జి జయరామన్ గారి వయోలిన్ వాదనం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. పట్టభద్రులవుతున్న విద్యార్థులు కేవలం తమ విద్యను పూర్తి చేయడలేదని, జీవితంలో ఒక కొత్త ఛాయానికి శ్రీకారం చుడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. విద్యార్థులు తమ క్యాంపస్ జీవితపు జ్ఞాపకాలను రాబోయే రోజుల్లో మిస్ అవుతారని, కాబట్టి ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, క్యాంపస్ జీవిత జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
2: आज आपके परिवार के लोग प्राउड फील कर रहे हैं, वैसे ही मुझे भी आप सब पर गर्व है, क्योंकि ये आप सब केवल एक डिग्री नहीं ले रहे हैं, आप देश के लिए बहुत कुछ करने का सपने लेकर के यहाँ से निकल रहे हैं.
1: కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న విద్యార్థులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పీహెచ్డీ స్కాలర్స్తో సహా మొత్తం 3,000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని అంతకుముందు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఐటి సంస్థ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సమయం గడిపేందుకు తాను ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ 10 గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన

పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని చెప్పారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను కూడా ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఏఐ, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో ఐఐటి సామర్థ్యాలను గణనీయంగా ఈ సూపర్ కంప్యూటర్ మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేశారు. భారత్ కేవలం 3 సంవత్సరాల్లోపే 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ను సాధించిందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా అవతరించిందని అన్నారు. ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ వృద్ధి తదుపరి దశ కూడా రూపుదిద్దుకుంటోందని మంత్రి చెప్పారు. మన దేశంలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి ప్రస్తావిస్తూ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్లో క్వాంటమ్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెడుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా సముచిత స్థానం పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ తలెత్తిన నిరసనల నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధుల మధ్య మొదటిసారిగా చర్చలు జరిగాయి. రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ సమావేశం ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతోంది. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గత 2 వారాలుగా రాష్ట రాజధానిలో నిరసనలు జరిగిన తర్వాత ఈ చర్చలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధి బృందం మధ్య మొట్టమొదటి అధికారిక సమావేశం నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్యూసీఎఫ్టీసీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్టకు చెందిన రాష్ట్ర పట్టణ సహకార బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో ఎన్యూసీఎఫ్డీసీ, నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు జరుగుతాయి. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ అవగాహన పత్రం అనేక చర్యలను సూచిస్తుంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. ఎటువంటి చెల్లింపు ఛార్జీలు లేకుండా ప్రతి భారతీయుడు రోజువారీ డిజిటల్ చెల్లింపులు జరపవచ్చునని పేమెంట్ సంస్థ తెలియజేసింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని తెలియజేసింది. యూపీఐ విశ్వసనీయతను నిలిపేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఎల్, ఆర్బీఐలు టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నాయని కూడా భారత చెల్లింపుల సంస్థ తెలియజేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఈ స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,441 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 4 లక్షల మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండడం, రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో జమ్మూ నుంచి బల్తాల్ వైపు వెళ్లే శ్రీ అమర్నాథ్జీ యాత్రను ఈరోజు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే బల్తాల్ నుండి పవిత్ర మంచు గుహాలయం వైపు సాగే యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి 1200 మందికి

0: పూర్తిగా భక్తులు మన్సులింగం దైవదర్శనం చేసుకున్నారు. ఇప్పటికే దర్శనం పూర్తి చేసుకున్న యాత్రికులను బల్తల్ నుంచి బయలుదేరి జమ్మూ వైపు వెళ్లేందుకు అనుమతించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈ రోజు కూడా వర్షపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్టంలోని అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షం హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కసర్గోడ్, కన్నూర్, వాయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ, పతనంతిట్ట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అసోంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే కొనసాగుతోంది. మృతుల సంఖ్య 98కి చేరింది. అయితే వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 తగ్గింది. అసోం రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం తాజాగా చరైడియో జిల్లాలో ఒక మరణం నమోదైంది. జమ్మూ కశ్మీర్లో సరిహద్దు జిల్లా అయిన పూంచ్లో జిల్లా అధికారులు హర్ ఘర్ తిరంగా ప్రచారంతో పాటు పేజ్ 3లో భాగంగా ఆగస్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వారం పాటు వందే మాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు, సబ్ డివిజన్లు, తహసీల్స్, బ్లాకులు, పంచాయతీ స్థాయిలో దేశభక్తిని పెంచే ప్రజా భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించేలాగా 3వ దశ ప్రణాళిక రూపొందుతోందని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ 85వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గురుదేవ్గా ప్రసిద్ధులైన రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7వ తేదీన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు కవి, తత్వవేత్త, సంగీతకారుడు, ఆసియాలో తొలి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. అమ్మ దొంగ చిత్రం నుండి ఈ పాటను వినండి.

నేడు క్విట్ ఇండియా డే. డూ ఆర్ డై, చేయండి లేదా చనిపోండి అనే మహాత్మా గాంధీజీ పిలుపుతో 1942 ఆగస్టు 8 ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక మహత్తర మలుపు. అది కేవలం బ్రిటిష్ వారిని దేశం విడిచి వెళ్లమన్న పిలుపు కాదు, భయాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛ కోసం నిలబడమన్న పిలుపు. మన జీవితంలో కూడా కొన్ని బ్రిటిష్ పాలన లాంటి భయాలు ఉంటాయి. భయం, బద్ధకం, నిరాశ, ఆత్మన్యూనత, నేను చేయలేను అనే ఆలోచనలు. వాటిని మన మనసు నుండి క్విట్ చేయించిన రోజే మన వ్యక్తిగత స్వాతంత్ర దినం సాధ్యమవుతుంది. దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తి చేసిన పోరాటాన్ని స్మరించుకుందాం. మన జీవితాన్ని బంధించే భయాలు, బద్ధకం, నిరాశలకు కూడా క్విట్ ఇండియా చెబుదాం. కార్యక్రమంలో చివరిగా వినండి కోడలు దిద్దిన కాపురం నుండి ఈ పాట.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం హైదరాబాద్ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో
1: హైదరాబాద్ కేంద్రం సమయం 1:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీ రాబడులను పెంచేందుకు, లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటమే తమ రోడ్ మ్యాప్ అని, త్వరలోనే పాదయాత్రలు, బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడం రాష్ట ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ భేటీ అయి రాష్ట ఆర్థిక పరిస్థితి మెరుగుదల, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో సంస్కరణలపై చర్చించారు. జీఎస్టీ రాబడులను పెంచేందుకు, లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూనే ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో లీకేజీల నివారణకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం పెంచాలని, మీసేవ, ఆరోగ్యశ్రీ వంటి డేటాను సమీకృతం చేయడం ద్వారా పరిపాలనను మరింత సులభతరం చేయాలని ఈ భేటీలో సమాలోచన చేశారు. తెలంగాణలో సంస్థాగత బలంతో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగిన భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మండిపడుతూ, ప్రజా సమస్యలపై పోరాటమే తమ రోడ్ మ్యాప్ అని, త్వరలోనే పాదయాత్రలు, బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. తెలంగాణలో ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అదే రోజు రాష్టంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో పంపిణీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా 3.42 కోట్ల మంది లబ్దిదారులు

0: ప్రతి నెలా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం అందుతుందని, ఇందుకు నెలకు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు నిత్యావసర సరుకులు పారదర్శకంగా జవాబుదారీతనంతో సరైన సమయానికి అందేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన నేడు జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రేషన్ దుకాణాల్లో బియ్యం, ఇతర సరుకుల లభ్యత, నాణ్యత, సరైన తూకాలను నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. తక్కువ తూకం లేదా అక్రమ తరలింపు ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, సరఫరాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. అవయవ దానం ద్వారా మరణాంతరం కూడా పలువురికి ప్రాణదానం చేయవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు హరిలాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జుగ్ జుగ్ జియో అవయవ దాన అవగాహన కార్యక్రమాన్ని ఆయన స్వాగతించారు. అవయవదాతలు అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపగలరని, ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
1: నా వంతు మా స్టేడియం తో ప్రచారం చేస్తున్నాము. నా అవయవాలు ఉపయోగించుకుని కొందరు హ్యాపీగా బతకాలని, వాళ్ళ జీవితం ముందుకు సాగాలనే ఉద్దేశంతో నేను అవయవదానం చేశాను. అంతేకాకుండా నా తర్వాత కూడా నన్ను చూసి ఇంకొందరు మోటివేట్ అయ్యి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము.
0: మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 2.26 లక్షల క్యూసెక్లుగా ఉండగా, అధికారులు 30 గేట్లు ఎత్తి 2.36 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే భీమా, నెట్టింపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోరుదల పాటు కుడి ఎడమ కాలువలకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పరిధిలోని 9 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో అభివృద్ది పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మిథిల ప్రాంగణంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసినట్లు ఈవో దామోదరరావు తెలియజేశారు. పనులు పూర్తయ్యే వరకు స్వామివారి దర్శనం నిత్య కళ్యాణం మిథిల స్టేడియంలోనే నిర్వహిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, స్టేడియం చుట్టూ పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. కాగా ఇవాళ మిథిల స్టేడియంలో స్వామివారి నిత్య కళ్యాణం కనుల పండుగ జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన అనంతరం స్వామివారిని మిథిల స్టేడియంలో ఒకరు తీర్చి నిత్య కళ్యాణం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HVD ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందూరు నగరంలోని పలు రోడ్లు వంతెనల అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి దేవీ రోడ్డు రైల్వే స్టేషన్, నాందేవాడ అదనపు వంతెన, ఆర్ఓబీ ఎల్లమగుట్ట ఆర్యూబీ మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలియజేశారు. అలాగే రేడియో స్టేషన్, ముదక్పల్లి, పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు 30 కోట్లతో ఆర్ఎన్బీ రోడ్డు, వర్ణి జంక్షన్ నుంచి కమ్మర్పల్లి వరకు 107 కిలోమీటర్లు కొత్త జాతీయ రహదారి, రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి కాలూరు రోడ్డు వరకు అభివృద్ది పనులను పూర్తి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ సంగీత తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సంగీత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంగారెడ్డి అదనపు కలెక్టర్ సంగీత మాట్లాడుతూ, ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ముసాయిద ఓటర్ జాబితా ప్రచురించనున్నట్లు తెలియజేశారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు సమర్పించవచ్చని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 79% పూర్తయిందని, నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్ పురోగతి నారాయణఖేడ్ 88%, ఆందోల్ 87%, జహీరాబాద్ 82%, సంగారెడ్డి 80%, పటాన్చెరు 67% పూర్తయిందని వివరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హత గల వ్యక్తులు ప్రభుత్వం అందించే నూతన చేయూత పెన్షన్లలో స్థానం సాధించేందుకు ఈ నెల 14వ తేదీలోపు గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులకు తమ దరఖాస్తు పత్రాలను అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతిగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు తరలి రావడం రాష్ట ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ బోగస్ అయిందని మండిపడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఉద్యోగాల కోసం వస్తే అధికారులు దుర్భాషలాడటం దారుణమని అన్నారు. నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి

0: మంత్రి అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. యువతను అవమానించిన అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యువత కోసం ప్రారంభించిన మై భారత్ పోర్టల్ ద్వారా యువతను వికసిత్ భారత్, నషాముక్త భారత్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా యువజన కార్యక్రమాల సలహా సంఘం సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మై భారత్ పోర్టల్లో ప్రతి విద్యా సంస్థలోని యువతను నమోదు చేసి జిల్లా యూత్ పార్లమెంట్ నిర్వహించి రాష్టస్థాయికి అక్కడ ప్రతిభ కనబరిచిన యువతకు భారత పార్లమెంటులో పాల్గొనే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు ప్రణాళికబద్దంగా నీటిని విడుదల చేస్తుంటే అది తమ ఒత్తిడి వల్లేనని బీఆర్ఎస్ క్రెడిట్ తీసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో రాష్ట సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాల కోసం రెండవ దశలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ నెల 15వ తేదీ వరకు ఉన్నట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్టంలో ఆగస్టు 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు రాబోయే 6 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అయితే ఈ 6 రోజులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓ భవనం సెలార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక హైడ్రా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి భవనంలోని 11 మందిని రక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జీఎస్టీ రాబడులను పెంచేందుకు, లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటమే తమ రోడ్మ్యాప్ అని, త్వరలోనే పాదయాత్రలు, బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడం రాష్ట ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20.

0: వనితా లోకం మహిళల కార్యక్రమంలో నాన్న నన్ను క్షమించు ఈ అంశం గురించి శ్రీమతి ఆకెళ్ల వెంకటలక్ష్మి గారి కథానిక.
1: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో నాన్న నన్ను క్షమించు ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక వింటారు.
2: నాన్న నన్ను క్షమించు. రాఘవ పిలుస్తున్నాడు తండ్రి. కాల్లో ఉన్న రాఘవ లేవలేకపోయాడు. అమ్మా మాధవి అవసరమేమో భయంగా మెల్లిగా పిలిచాడు. మాధవి పలకలేదు. రెండోసారి కొంచెం గట్టిగా పిలిచాడు. ఏమిటి కరిచినట్లు అడిగింది. చెంబులో నీళ్ళు అయిపోయాయమ్మా, టాబ్లెట్ వేసుకోవాలి అన్నాడు.

బ్రతిమలాడుతున్నట్టు. కొంచెం ఇస్తావా అడిగాడు. ఇస్తానండి, పనిలో ఉన్నా. కొంచెం మెల్లగా వేసుకున్నా కొంపలేమీ ములిగిపోవు. తగ్గే రోగాలా ఏమన్నానా? జన్మరోగాలు అంది చిరాగ్గా. నిశ్శబ్దమైపోయాడు రామయ్య. అది 7 వేసుకోవాల్సిన టాబ్లెట్, బీపీది. ఇప్పుడు 9 అయింది, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, అందుకే అడిగాడు. మాధవి ఎంతకీ రాలేదు, కాల్ అయిపోయింది. సిస్టమ్ కట్టేసి రాగా ఒక చేతిలో మంచినీళ్ళ చెంబుతో, మరో చేతిలో టీ గ్లాస్తో రాఘవ తండ్రి గదిలోకి వచ్చాడు. రాఘవ వెళ్ళేసరికి కప్పు వంక చూస్తూ పడుకున్న తండ్రి తలుపు వైపు చూశాడు. కళ్ళు చెమ్మగా ఉన్నాయి, తుడుచుకునే అవకాశం లేదు. కొడుకు చూసేశాడు. ఇదిగో నాన్న నీళ్ళు. తండ్రి కన్నీళ్లు గమనించినట్లే అంటూ టాబ్లెట్ వేసి తాగించాడు. పోపు మాడిపోతోందిట, అందుకే రాలేదుట అన్నాడు రాఘవ. అలాగా నేను అదే అనుకున్నాలే అన్నాడు రామయ్య. అది అబద్ధమని ఇద్దరికీ తెలుసు, కానీ గమనించినట్లు కనపడితే ఇద్దరికీ బాధే. మెల్లిగా టీ తాగించసాగాడు. గోరువెచ్చగా ఉంది. టీ కలిపిన తండ్రికి ఇవ్వదు మాధవి, ఫ్లాస్క్లో పోసేస్తుంది. రాఘవే ఇవ్వాలి. ఇంటిలో ఉన్నంత వరకు తండ్రి పనులు రాఘవే చూస్తాడు. ఈరోజు ఉదయమే అర్జెంటు కాలు ఉంది, అందుకే ఇవ్వలేకపోయాడు. మళ్ళీ వేడి చేస్తానన్నా ఒప్పుకోదు, గ్యాస్ ఖాళీ లేదంటుంది. మామగారికి మళ్ళీ మళ్ళీ వేడి చేయటం గ్యాస్ వేస్ట్ అని ఆమె ఉద్దేశం. భర్త మామగారికి అంత ప్రాముఖ్యత ఇవ్వటం కూడా ఇష్టం లేదు. బాగా చూస్తే ఇక్కడే పాతుకుపోతాడేమో అని భయం. అయినా అప్పుడప్పుడు వేడిగా తాగకపోతే ఏమవుతుంది అనుకుంటుంది. టిఫిన్ ఎలాగూ ఉండదు. పిల్లలు పాలు తాగి బ్రెడ్ తిని అన్నం తీసుకుని వెళ్ళిపోతారు. రాఘవ డైరెక్ట్గా భోజనమే చేస్తాడు. అందరూ వెళ్ళాక తాను తింటుందో లేదో తెలియదు. ఒకవేళ తిన్నా చేసినా తండ్రికి పెట్టదు. పెద్ద వయసు అరగకపోతే కష్టం అంటుంది. పోనీ ఇడ్లీ లాంటివి చెయ్యొచ్చు కదా అంటే చెయ్యదు, సమయం సరిపడుతూ ఉంటుంది. పోనీ తను తింటానంటే చేస్తుంది ఏమో అని ఒకసారి తను పొద్దున్న టిఫినే తింటాను అన్నాడు. అప్పుడు చేసింది, కానీ తన వరకే. మళ్ళీ తండ్రికి అరగదనే సాకుతో పెట్టలేదు. ఆ కాటికి ఎందుకులే అని వద్దన్నాడు. తండ్రి ఎదురుగా తండ్రికి పెట్టకుండా తాను తినడం ఇష్టం లేదు. ఈ టీ నీళ్ళే గతి, అదైనా వేడిగా ఇవ్వదు చాలాసార్లు. తను ఉన్నప్పుడే ఇలా చేస్తే తను వెళ్ళాక ఏమి పెడుతుందో ఎలా పెడుతుందో దేవుడికి ఎరుక. అందుకే సాధ్యమైనంత వరకు తనున్నప్పుడే అన్నీ చేసేస్తాడు. కానీ ఒక్కోసారి ఆఫీస్ ఒత్తిడి ఉంటే ఆమెకు వదిలేయక తప్పదు. చిన్నప్పుడు తాను తమ్ముడు చెల్లెలు ఏది అడిగితే అది అప్పటికప్పుడు చేతనైతే చేసి పెట్టడం లేదా కొని తేవటం చేసేవాడు. జీతం చాలకపోతే తమ కోరికలు తీర్చడానికి సొంత ఖర్చులు కూడా తగ్గించుకునేవాడు. సైకిల్ మీద వెళ్ళి బస్సు డబ్బులు ఆదా చేసేవాడు. తల్లి లేదు, తమకి తిండి సరిగా నచ్చినవి అమర్చి పెట్టలేకపోతున్నానేమో అనుకుని అడిగినదల్లా తెచ్చేవాడు. ఇప్పుడు డబ్బు చేసేవాళ్ళు అంటే తన భార్య అన్నీ ఉన్నా ఇష్టమైన మాట అలా ఉంచి ఆయన సరైన తిండి సరైన వేళకు కూడా పెట్టలేకపోతున్నారు. అక్కడికి వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాడు, ఇవ్వలేదు అధికారులు. మళ్ళీ బాధగా అనిపించింది. నీకు లేట్ అవుతుందేమో అన్నాడు దీనంగా తండ్రి. అవుతుంది, ఎందుకవుదు? కానీ అన్నీ మీ సేవల తర్వాతేగా వెళ్ళాలి, పై వాళ్లతో తిట్లు తినాలి అని రండి భోజనానికి అంది విసురుగా భర్తతో. అంతవరకు ఎంత పిలిచినా రాని మనిషి రాఘవ రాగానే వచ్చేసింది. తండ్రి తనకి ఆమె మీద ఏమైనా చాడీలు చెప్తాడేమో అని భయం. ఇద్దరిని ఒక్క నిమిషం కూడా విడిగా వదలదు. కానీ పాపం తండ్రికి అలాంటి అలవాట్లు లేవు. ఎంత బాధ అయినా మౌనంగానే భరిస్తాడు. కానీ ఎవరి మీద, అందులోనూ తన భార్య మీద పల్లెత్తు మాట చెప్పలేదు ఎప్పుడు. ఇప్పుడే కాదు, అన్నీ బాగున్నప్పుడు కూడా పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్ల ఆమెను కష్టపెట్టకూడదు, ఆమెనే బాగా చూడాలి అనేవాడు. ఎప్పుడైనా తమ ఇద్దరికి గొడవ అయినా ఆమెనే సమర్థించేవాడు. వడ్డించు వస్తున్నా అన్నాడు మెల్లిగా. ఇది పెళ్లివారిల్లు కాదు వడ్డించి పిలవడానికి, వచ్చి కంట్రాలు పెట్టండి అంది. నువ్వు వెళ్ళు, నేను తాగుతాలే అన్నాడు రామయ్య మెల్లిగా. తర్వాత మాధవి చేసే గోళ

అంటే వెళ్ళటమే నయమని తండ్రి చేతికి గ్లాసు ఇచ్చి లేచాడు. వణుకుతున్న చేతులతో కొంచెం మీద పడుతుండగా మెల్లగా తాగుతున్న తండ్రిని చూస్తూ వంటింటి వైపు నడిచాడు నిట్టూరుస్తూ రాఘవ. తల్లి చిన్నతనంలోనే పోయింది. వచ్చే భార్య పిల్లలని సరిగా చూడదేమోననే భయంతో మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. తండ్రి వండి వార్చి తినిపించి పెద్దవాళ్ళని చేశాడు ముగ్గురు పిల్లల్ని. రిటైర్ అయ్యేంత వరకు వంట పని, ఇంటి పని, పిల్లల పని, ఆఫీసు పనులతో క్షణం తీరిక లేని జీవితం గడిపాడు. ముగ్గురికి పెళ్ళిళ్ళు చేశాడు. చెల్లి తమ్ముడు విదేశాల్లో ఉన్నారు. తనకి ఇంట్రెస్ట్ లేక కొంత తండ్రిని పెద్ద కొడుకుగా చూడాల్సిన బాధ్యత తనకే ఎక్కువ అనే ఉద్దేశం వల్ల కొంత అందరూ వెళ్ళిపోతే నాన్నకెలా అని ఇక్కడే ఉద్యోగం చూసుకుని ఉండిపోయాడు రాఘవ. తమని తల్లి లేని లోటు తెలియకుండా పెంచడానికి తమ కోసం మరో పెళ్లి కూడా మానేసి జీవితాన్ని త్యాగం చేసిన తండ్రిని అపురూపంగా చూసుకోవాలని

చూడాల్సిన బాధ్యత తనకే ఎక్కువనే ఉద్దేశం వల్ల కొంత అందరూ వెళ్ళిపోతే నాన్నకెలానే ఇక్కడే ఉద్యోగం చూసుకుని ఉండిపోయాడు రాఘవ. తమని తల్లి లేని లోటు తెలియకుండా పెంచడానికి తమ కోసం మరో పెళ్లి కూడా మానేసి జీవితాన్ని త్యాగం చేసిన తండ్రిని అపురూపంగా చూసుకోవాలని సుఖపెట్టాలని అనుకున్నాడు. అనుకున్నట్లే తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత తన కోరిక ప్రకారము వంట మనిషి పని మనిషిలను పెట్టి తండ్రికి శ్రమ తగ్గించాడు. పెళ్ళి అయింది. మాదే కొత్తలో బాగానే ఉండేది. తండ్రి పెన్షను ఆమెకే ఇచ్చేవాడు. తనకి జీతం బాగానే వస్తుంది, ఇంటికి బాగానే సరిపోతుంది. అందువల్ల ఆ పెన్షన్ డబ్బు ఆమెనే చీరలకి నగలకి సరదాలకి ఖర్చు పెట్టుకోమనేవాడు. రోజులన్నీ ఒకేలా ఉంటే అనుకునేదేముంది, తీరా రిటైర్ అయ్యి బాధ్యతలు తీరి సుఖపడే సమయం వచ్చేసరికి కొన్ని రోజులకే పక్షవాతం వచ్చి మంచాన పడిపోయాడు తండ్రి. ఖర్చు ఎక్కువైంది అని వంట మనిషిని తీసేశారు. తండ్రికి ప్రత్యేకంగా మనిషిని పెట్టలేక మామూలుగా చేసే పని మనిషికే అదనంగా డబ్బులు ఇచ్చి ముఖ్యమైన పనులు చేయిస్తున్నారు. తండ్రి పెన్షన్ ఆయన మందులకే సరిపోకపోవటం వల్ల మాధవకి తండ్రి ఆమె చీరలకి నగలకి ఇచ్చే పెన్షన్ డబ్బు ఇవ్వలేకపోయేవాడు. విదేశాలకు తీసుకెళ్లే అవకాశం లేదు కాబట్టి తండ్రి తన ఒక్కడి దగ్గరే ఉంటున్నాడు. అందువల్ల తండ్రి మీద కోపం మాధవకి రాను రాను పెరిగిపోసాగింది. కోపంతో పాటు విసుగు కూడా. నాన్న ఏరియస్ పెన్షన్ను మీరే తీసుకోండి, కానీ మాకు చేయటం కుదరదు, ఇక్కడ కష్టము విదేశాల్లో అని చెల్లి తమ్ముడు చెప్పేశారు. అక్కడ పెట్టుకోవటం కష్టమని అందరికీ తెలిసిందే, మీకు కుదరకపోతే ఆశ్రమంలో పెట్టండి అన్నారు. కానీ అలా పెట్టడం ఇష్టం లేక తన దగ్గరే పెట్టుకున్నాడు. కానీ తండ్రి డబ్బులు మందులకే సరిపోవు. ఒక్కోసారి వంట మనిషి లేక పని మనిషి కూడా లేక మాధవికి పని పెరిగింది. తరచుగా జబ్బు పడిన తండ్రిని చూడటానికి వచ్చే బంధుమిత్రుల రాక వల్ల ఆ పని ఖర్చు మరింత పెరిగింది. అయితే రాను రాను ఈమె చూపించే విసుగు వల్ల వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడైతే అసలు ఎవరూ రావటమే లేదు. అరుదుగా ఫోన్లోనే పలకరిస్తున్నారు. తనకి ఆఫీసు, పిల్లలకి చదువు వల్ల మాధవికి తండ్రితో మాట్లాడడం ఇష్టం లేకపోవటం వల్ల తండ్రికి ఏ పాటి ఊరట లేదు. మౌనవునిలా తన గదిలోనే ఉంటున్నాడు. అసలు తాను పిల్లలు వెళ్ళిపోతే భార్యకి రోజంతా చాలా వరకు ఖాళీయే. రోగేష్ తండ్రి చూడాలన్నా పని చేయాలన్నా చిరాకు. చెల్లెలు తమ్ముడిపై కోపం, తనపై చిరాకు, పిల్లలపై అశ్రద్ధ మొదలయ్యాయి. తాను దొరకడు, పిల్లలు కన్నవాళ్ళు చిన్నవాళ్ళు కావటం వల్ల అదంతా తండ్రి మీద పడుతుంది. క్రమంగా అవన్నీ తండ్రిపై నిరసన, ద్వేషంగా మారాయి. పోనీ ఆయన ఏమన్నా సతాయించే మనిష అంటే అది కాదు. ఏది పెడితే అప్పుడు, ఎప్పుడు పెడితే అప్పుడు తిని రోజులు గడుపుకునే మనిషి. అక్కడికి ఇంట ఉన్నంతసేపు తండ్రి పనులు తానే చేస్తాడు. కానీ ఆమెకి తను చేయటం ఇష్టముండకపోవటమే కాదు, భర్త చేయటమూ ఇష్టముండదు. పిల్లలనైతే అసలు ఆ వైపే పోనీయదు. అన్నీ చాలా వరకు తెలిసినా చూస్తున్నా తప్పనిసరిగా భరిస్తున్నారు తను తండ్రి. తాను బాధపడినట్లంటే తండ్రి, తండ్రి బాధపడినట్లు కనపడితే తాను ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుందని అసలు బాధే లేనట్లు ప్రవర్తిస్తారు ఇద్దరు. గొడవలు తక్కువైనప్పుడు ఆనందిస్తూ, ఎక్కువైనప్పుడు భరిస్తూ కాలం గడుపుకుంటున్నారు. ఆ రోజు అనుకోకుండా బాబాయ్ ఊరి నుంచి వచ్చాడు. అతని ముందర కూడా ఆమె ఇలాగే ఉంటుందేమో, ఎలా బంధువుల్లో పరువు పోతుందని భయపడుతూనే మనసులో అతను ఆకకి ఆనందం కలిగినా భయపడుతూనే ఆహ్వానించారు. అర్జెంట్ పని ఉండటం వల్ల తప్పక ఆఫీస్కి వచ్చాడు తాను. బాబాయ్ ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు చెయ్యొద్దని, తండ్రిని ఏమీ అనొద్దని భార్యకి చెబుదామనుకున్నాడు. కానీ అదే ఓ పెద్ద గొడవ అవుతుందని ఊరుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి భార్య కొంత బిగ్గరగా వినిపిస్తోంది. బాబాయ్ వచ్చాడని బజ్జీలు పలహారం చేసిందట. అవి తండ్రికి చాలా ఇష్టం, కానీ పడదని ఎప్పుడూ పెట్టదు. కోరిక చంపుకోలేకపోయాడేమో తండ్రి చేయి జాపితే బాబాయ్ ఒకటి ఇచ్చాడట. అది గోల. రేపు ఏమైనా అనారోగ్యం వస్తే నేను

0: ఎంతగా చేయాలి? వాళ్ళిద్దరూ హాయిగా విదేశాల్లో ఉన్నారు, నాకేగా బాధ అని ఇద్దరి మీద అరిచిందట. సగం బజ్జీ తిన్న తండ్రి వదిలేశాట. తెల్లబోయిన బాబాయి, క్షమించమ్మా, అడిగాడని ఒకటి ఇచ్చాను అని ఏదో అనబోయాడట. అడుగుతాడు, అడగకేమి, అన్నీ అడుగుతాడు, తింటాడు. అరక్కపోతే నేనేగా చేయాలి, మీరొచ్చి చేస్తారా అందిట. దాంతో బాబాయ్కి కూడా కోపం వచ్చి, మేమెందుకు చేస్తామమ్మా, కష్టపడి తల్లి లేని పిల్లల్ని పెంచాడు, ఉన్నదేదో మీకే ఇస్తాడు కదా అన్నాడట. దాంతో మరింత రెచ్చిపోయిన మాధవి, మా ఆయన్నే పెంచాడా, మా ఆయనకే ఇస్తాడా, మిగతా వాళ్ళని పెంచాడు కదా, వాళ్ళకి ఇస్తాడుగా, మరి మా దగ్గర ఎందుకు అని రెచ్చిపోయిందిట. ఏమో అమ్మా, అది మీరు తేల్చుకోండి అని అన్నగారి దగ్గర 4 రోజులు ఉందామని వచ్చిన మనిషి బయలుదేరిపోయాడు. వెళ్తూ అన్నయ్య, అందుకే అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు అన్నారు. మళ్ళీ పెళ్లి చేసుకొని అమ్మ నేను ఎంత పోరామో విన్నావా, ఏ వయసులోనైనా సరే ఎవరికైనా తోడు ముఖ్యం, చేసుకుని ఉంటే ఇంత కన్నా కష్టంగా ఉండేది కాదు నీకు ఇప్పుడు అనేసి వెళ్ళిపోయాడట. అందుకని వెళ్ళిపోయిన పినమామగారిని ఏమీ అనలేక ఉన్న మామగారిపై విరుచుకుపడుతోంది. భార్య చిన్నప్పుడే పోవటం వల్ల, ఉద్యోగం మంచిది కావటం వల్ల తండ్రికి మంచి సంబంధాలే వచ్చాయి. ఒకటి దూర బంధువులే, పిల్లలని అత్తగారిని బాగా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చిందట. నాయనమ్మ కూడా రక్త సంబంధం కదా, కలిసిపోతుందని ఆశపడింది. కానీ బడిలో చుట్టుపక్కల వారి మాటల వల్ల సవితి తల్లి కష్టాలు విని భయపడిన తాము తండ్రిని మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని, ఇదే కాదు ఏ సంబంధం వచ్చినా వచ్చినప్పుడల్లా ఏడ్చేవాళ్ళు, గోల చేసేవాళ్ళు. పోయిన భార్య ఉన్న పిల్లల మొహాలు చూసి రెండో పెళ్లి వద్దనేసాడు తండ్రి, చేసుకోలేదు. లోపలికి వచ్చిన రాఘవని చూసి మరింత గొంతు పెంచింది మాధవి. బాబాయి వెడుతూ రాఘవ ఎక్కడ తనని అపార్థం చేసుకుంటాడో అని రాఘవ ఆఫీసు వద్ద ఆగి జరిగిన విషయం అంతా చెప్పి, అన్నగారు మనోవ్యాధి, వయసు, అనారోగ్యాల వల్ల ఇంకా ఎక్కువ రోజులు బతకడని, ఉన్నంతకాలం కొంచెమైనా బాగా చూసుకోమని చెప్పి కళ్ళనీళ్లతో వెళ్ళిపోయాడు. రాఘవకి మనసంతా కెలికేసినట్లయింది. రాఘవ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. బాబాయ్ ద్వారా విన్నదే తనకు అనుకూలంగా మార్చుకుని బాబాయి తండ్రుల తప్పులాగా సాగతీసి చెప్పి ఎప్పటికో ఆపింది మాధవి. చివరికి, నా వల్ల కాదండి, రేపు మీ నాన్నను వృద్ధాశ్రమంలో చేర్చండి, లేదా నేను మా పుట్టింటికి పోతాను, ఎవరు కావాలో తేల్చుకోండి అంది శబ్దం చేస్తున్నట్లు. మాధవి నిద్రపోయాక తండ్రి గదిలోకి వెళ్ళిన రాఘవ్కి గోడవైపు తిరిగి పడుకున్న తండ్రిని చూసుకున్నాడు కళ్ళనీళ్లతో. తండ్రి పరిస్థితికి కొంతవరకు పెళ్లి వద్దన్న ఏడ్చిన తాము తన చెల్లి తమ్ముడే కారణం. ప్రతి వారికి ఆడైనా మగైనా ముఖ్యంగా వృద్ధాప్యంలో తోడు అవసరం, అవకాశం వచ్చినా తాము పడనీయలేదు. అందుకే నాన్నకి ఈరోజు ఈ పరిస్థితి కలిగింది. ఈ రోజుల్లో ఎవరైనా ముందు తమ స్వార్థం చూసుకుంటారు, అవతల వారు ఎంత దగ్గర వారైనా పట్టించుకోవటం లేదు. కానీ తన తండ్రి అలా చూసుకోలేదు, అందుకే కష్టపడుతున్నాడేమో అని బాధ అనిపించింది. నాన్న నన్ను క్షమించు అనుకుంటూ కళ్ళనీళ్లతో బయటికి వచ్చేశాడు. మరునాడు ఏమి నిర్ణయించుకున్నారు అంటూ గదిలోకి వచ్చింది మాధవి తీవ్రంగా చూస్తూ. ఇవి తీసుకో అంటూ చేతిలో పెట్టాడు. ఏమిటి అంది. మీ పుట్టింటికి టికెట్స్ అన్నాడు. ఎందుకు అంది నిర్గాంతపోతూ. నువ్వే అన్నావుగా ఉంటే నువ్వు ఉండాలి, లేదా నాన్న ఉండాలి, ఎవరు కావాలో తేల్చుకోమని. నాకు నాన్నే కావాలి. నీకు నీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన కొంత ఆస్తి ఉంది, వెళ్ళడానికి పుట్టిల్లుంది, బ్రతకడానికి చదువు ఉంది, చూడటానికి పిల్లలున్నారు. అదృష్టం బాగుంటే ఇంకో భర్త కూడా రావచ్చు, కానీ మా నాన్నకి నేను తప్ప ఎవరూ లేరు కదా. వెళ్ళు, వెళ్ళి బట్టలు సర్దుకో అన్నాడు.
1: మీరింతవరకు నాన్న నన్ను క్షమించు ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవాణి శైలజ గారు పాడిన లలిత గీతాలు.

ఇంతవరకు వనితా లోకం మహిళల కార్యక్రమంలో నాన్న నన్ను క్షమించు ఈ అంశం గురించి శ్రీమతి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. నాన్నకు ప్రేమతో చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట, రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ముందుగా శ్రోతలు వినబోతున్న పాట నిప్పులాంటి మనిషి. చిత్రం నుండి మాకోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా. వీరందరూ కోరిన పాట నిప్పులాంటి మనిషి. చిత్రం నుండి వినండి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. బ్రహ్మ చిత్రం నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ ఏరియా నుండి మోకాళ్ల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, పప్పి, కావేరి, అక్రు ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం మీకోసం వినండి బ్రహ్మ చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు, కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మల్లెపువ్వు చిత్రం నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు ఇల్లందు కరెంట్ ఆఫీస్ ఏరియా నుండి మోకళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసింహ, శ్రీనివాసరావు, ప్రసాద్, శంకర్, అనిత, సుమ, శేఖర్, ఖన్నాపాసి, చిన్నపాసి, శంకర్, ఇంకా వేరే మిత్ర బృందం, వీరందరి కోసం మీకోసం వినండి మల్లెపువ్వు చిత్రం నుండి ఈ పాట.

కిన్నెర లహరి. శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 MHz. మరి మీరు మెచ్చిన పాటను ఆకాశవాణిలో వినాలని ఆశపడుతున్నారా? మరెందుకండి ఆలస్యం? మీకు నచ్చిన పేరు పాటను, చిత్రం పేరును ప్రస్తావిస్తూ, కోరిన శ్రోతల పేర్లను ప్రస్తావిస్తూ ఒక ఉత్తరాన్ని ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంకు రాసేయండి. ఆకాశవాణిలో హాయిగా వినేయండి. మరి మా అడ్రస్ కిన్నెరలహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. మరి కార్యక్రమంలో తరువాతి పాట జమిని చిత్రం నుండి ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామం నుండి జుమ్కీలాల్, మీరా సాహెబ్, సంజీవ్రావు, గుగ్లోత్ శంకర్, కె శ్రీనివాస్, పి శ్రీనివాస్, సంపత్, కళ్యాణి, మాధవి, మాధురి, రాణి, రాధ, కరుణాకర్, ఖాజామియా, ఇంకా ఇదే పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు సుజాతనగర్ నుండి యుగంధర్ గారి కుటుంబ సభ్యులు మరియు మిత్ర బృందం. వీరందరి కోసం, మీకోసం వినేయండి జమిని చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెద్దనాగాచారి రత్నం, సతీష్ సుజాత, వీరబ్రహ్మచారి మహేశ్వరి, వెంకట్రెడ్డి జ్యోతి, భార్గవాచారి ప్రవీణ్చారి వీరందరూ కోరుతున్న పాట, చిత్రం గంగోత్రి.

సత్యం సంగీతం సమకూర్చగా దాశరథి సాహిత్యం అందించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పండ్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, పెద్దిబోయిన సుధాకర్, లలిత, పయ్యావుల రామమూర్తి, స్వరూపరాణి, జక్కుల హర్షిత, నరేష్, జోషిక, అకుల్, అర్జున్, ఇంకా సంజయ్ నగర్ కాలనీ నుండి సత్యనారాయణ శర్మ, రమా కనకలక్ష్మి, చైతన్యలక్ష్మి, సంధ్యాప్రసాద్, మణిమూర్తి, ధన, గాయత్రి, ఈశ్వర్, తులసి, విష్ణు, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం మీకోసం వినండి అమ్మాయి పెళ్ళి చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి లక్ష్మీ నివాసం చిత్రం నుండి ఈ పాట. మరి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు కాలరీస్ కళాశిబస్తి నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనూష, దూడెం ఉమాశంకర్, రజిత, వెంకట్రాజం, మారేపల్లి కుమారస్వామి, సరోజ, ఘట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, కవిత, జాడిపెంటయ్య, నరహరి నాయక్, రాములు, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, శివకుమార్, మురళీధర్ భూతాడ, కొండూరి రామచందర్, ఇంకా వీరి మిత్ర బృందం, వీరందరి కోసం మీకోసం వినండి లక్ష్మీ నివాసం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మీకోసం వినండి మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఈ పాట.

పాటలి రచిస్తూ నరు పోషావా నీరు పెట్టావా కోట కోశావా కుప్ప నూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య పెట్టుకుని తిని బ్రతికే నీకు శిష్టు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకళ్ళు దెం

శ్రోతలు కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కంచె చిత్రం నుండి ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, అక్షయ్, అమృత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, రోహిత, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయ్, పూరన్ పాసి, ఉమాశంకర్, షాకీర్, సహజాది, ప్రవీణ్, రామ్ఫల్ పాసి, ఇంకా వీరి మిత్రబృందం. వీరందరూ కోరుతున్న పాట కంచె చిత్రంలోనిది, వినండి.

గౌతమ్ ఎస్ఎస్సి చిత్రం నుండి మాకోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, అనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇదే పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామ వాస్తవ్యులు ఎమ్మెల్కే ప్రసాద్, పద్మజ, కస్తూరి, కృష్ణార్జున్, సురేష్, శ్వేత, కీర్తన, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మీకోసం వినండి గౌతమ్ ఎస్ఎస్సి చిత్రం నుండి ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట సంగారెడ్డి జిల్లా హతీనూర మండలం చిద్దుల నాగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, ఇంకా వీరి మిత్రబృందం. ఇదే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మీకోసం వినండి ఐ మనోహరుడు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు 100.1 MHz పై ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాలను వింటున్నారు. ఏకచిత్రగానం శీర్షికన సుదర్శన్ సినీ ఎంటర్ప్రైజెస్ వారి శృతిలయలు చిత్రంలోని పాటలను ఏకచిత్రగానంగా వినబోతున్నారు. సుదర్శన్ సినీ ఎంటర్ప్రైజెస్ వారి శృతిలయలు చిత్రంలోని పాటలను ఏకచిత్రగానంగా వినబోతున్నారు.

మీరింతవరకు సుదర్శన్ సినీ ఎంటర్ప్రైజెస్ వారి శృతిలయలు చిత్రంలోని పాటలను ఏకచిత్రగానంగా విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు కేవీ మహాదేవన్. ఏకచిత్రగానం శీర్షికన ఇంతటితో సమాప్తం.

శ్రోతలు స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 మెగాహెడ్స్ కార్యక్రమంలో. ఇప్పుడు వినండి చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా పెద్దబాబు చిత్రం నుండి ఈ పాట.

0: दूरा बच्चा ना गगन जगन सो कसुललन रे।
1: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమ పౌరాలు చిత్రం నుండి ఈ పాట.

0: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో స్వల్ప విరామం.
1: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
2: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
1: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
2: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
2: ఫోన్ నంబర్
1: 9989679076.
2: మరొక నంబర్ 7989705858.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందో 14 నంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట.
4: మారబైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
5: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నా

0: నాకు నచ్చిన పాట.
1: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్ నాకు నచ్చిన పాట.
2: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప నాకు నచ్చిన పాట.
3: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
4: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
5: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
3: వాట్సాప్ నెంబర్ 8367576757.
4: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
3: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
6: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
4: 9989 07 6.
6: మరొక నెంబర్ 7989 70 1 58.

100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి వానా చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట.

బొమ్మరిల్లు చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి బిల్లా చిత్రం నుంచి రీటా పాడిన పాట.

0: ఆ తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989670706.
0: మరొక నెంబర్ 7989701158.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా.

బాయ్ మేట్స్ గర్ల్ చిత్రం నుంచి గురురాజా ఐశ్వర్య పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి బ్రేకప్ చిత్రం నుంచి మహమ్మద్ ఇర్ఫాన్ పాడిన పాట వింటారు.

దేవదాసు చిత్రం నుంచి చక్రి పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి బంపర్ ఆఫర్ చిత్రం నుంచి ఈ పాట.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158.
2: నూరు పాయింట్ ఒకటి మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ధీర చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి, ఎమ్ఎల్ శృతి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు 5,000 కోట్లతో చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోలీస్ సెమినార్లో మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై చర్చించారు. ఇక వార్తల వివరంగా

తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్ఎండ్ఆర్ పనులకు 5,000 కోట్ల ప్రాధాన్యతగా కేటాయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు విడుదల కాగా మరో 3,000 కోట్లు త్వరలోనే విడుదల కానున్నాయని తెలియజేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, ఆర్ఎండ్ఆర్ అటవీ అనుమతులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. 4.5 ఏళ్లుగా నిలిచిన మధ్య మానేరు, ఏడుమ కాల్వ పనులను వెంటనే పునఃప్రారంభించాలని, పెద్దపల్లి జిల్లా పాతిపాక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రిజర్వాయర్ డీపీఆర్ను ఆగస్టు చివరి నాటికి సిద్దం చేయాలని, రాళ్లవాగు ప్రాజెక్టులకు అటవీ అనుమతులు త్వరగా పొందాలని ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ డ్రైవ్లో భాగంగా మంత్రుల నివాసంలో ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటిస్తూ ఇళ్లల్లో, పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. దోమల లార్వాలు వృద్ది చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ చేపడుతున్నట్లు తెలియజేశారు. డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ దోమల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, సింగూర్, కౌలాస్ నాలా, పోచారం జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి విడుదల, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించారు. వర్షపాత పరిస్థితులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ నీటి లభ్యతకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అధికారులను ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొని జిల్లాలో నీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, అశ్వరావుపల్లి, గండిరామారాం, నవాబ్పేట రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి 15 రోజుల పాటు దేవాదుల నీటిని విడుదల చేస్తామని, అనంతరం మరో 15 రోజులు రిజర్వాయర్లను నింపుతామని చెప్పారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళికను అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. వరి సాగును తగ్గించి తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. నీటిపారుదల సలహా సంసిద్దత సమావేశంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి అవసరాలు, చెరువులు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, వర్షాపాతం, పంటల సాగు పరిస్థితులపై కలెక్టర్ సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా రేపు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దీంతో రానున్న 2 రోజుల పాటు నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, డప్పుల మూతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్ర నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొననుంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్దలతో సిద్దమవుతున్నారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ 2వ విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ఫేజ్ 2 రాష్టస్థాయి వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 10వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరితో ఫామ్ 6 ద్వారా ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నగరంలోని పారిశ్రామిక ప్రాంతాల భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీపై సెప్టెంబర్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ తెలిపారు. ఈ పాలసీ ద్వారా 10,000 ఎకరాల భూములకును కొందరికి దారదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామిక సంఘాలకు లేఖలు రాస్తామని బీఆర్

0: అధికారంలోకి వచ్చిన వెంటనే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ధర్మన నగర్లో ఏర్పాటు చేసిన కంటైనర్ అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఈ గ్రామంలో పక్కా భవనాలు నిర్మించేందుకు నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కంటైనర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
1: అండి, నేను తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నుంచి. నా పేరు వందనా గౌడ్, నేను కమిషన్ మెంబర్. కంటైనర్ హోమ్ గురించి మేము వీళ్ళకి డిసిపియుకి సజెస్ట్ చేశామన్నమాట కంటైనర్ హోమ్ గురించి. సో ఫస్ట్ ఇనిషియేటివ్ ఐడియా కూడా మా కమిషన్ నుంచే వచ్చింది, కంటైనర్ హోమ్ ఉంది అని. సో ఐడియాతోనే ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది. సో భద్రాద్రి కొత్తగూడెంలో ఇదే ఫస్ట్ కంటైనర్ హోము.
0: హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్ష చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావైద్ దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఈ రోజు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసినట్లు తెలిపింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 232,308 క్యూసెక్ల వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 876.20 అడుగులకు చేరింది. సంగారెడ్డి శివారులోని ముత్తంగి మహాత్మా బీసీ గురుకుల ఎస్ఓఈ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు హైదరాబాద్ గీతం అధ్యాపకులు గణితం, విజ్ఞాన శాస్త్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, ఎప్సెట్ పరీక్షలకు సమర్థవంతంగా సిద్దమయ్యే వ్యూహాలను విద్యార్థులకు వివరించారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఒలింపియా స్కూల్లో సీబీఎస్ఈ ఖోఖో ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐలు, ఏటీసీల్లో 2వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ ఎస్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు 5,000 కోట్లతో చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కథితం యత్ సెమీకండక్టర్స్, అంతరిక్ష, డ్రోన్స్ ఇత్యాదిషు ఉదయోన్ముఖ క్షేత్రేషు స్వావలంబనం వికసిత భారతస్య సుదృఢాధారస్య రూపేణ కార్యం కరిష్యతి. ప్రధానమంత్రిణా ఐఐటి ఛాత్రాః స్వనిర్ణయస్య కేంద్రస్థానే రాష్ట్రియహితం స్థాపయితుం ప్రార్థితః. झारखंड सर्वकार जेपीएससी तथा जेएसएससी परीक्षासु अभिकथितानां अनियमिततानां विषये छात्रैः सह द्वितीय चरणस्य वार्तालापम् अकरोत्. हिमाचल प्रदेशस्य चंबा मंडले अद्य प्रातः बस दुर्घटनायां 7 जनाः मृताः, 11 जनाः व्रणिताः च अभवन्. आईएमडी इत्यनेन अद्य राजस्थानस्य, ओडिशा राज्यस्य च उपरि अत्यधिक वृष्टेः नारंगवर्णीया संचेतना प्रदत्ता अस्ति. प्रतिकूल ऋतोः कारणात् जम्मूतः बाल्टाल नगरं प्रति अमरनाथ यात्रा अपि स्थगिता. अपि च पुरुषाणां जैवलिन थ्रो क्रीडायां आशीष यादवः संयुक्त राज्य अमेरिका देशे विश्व एथलेटिक्स अंडर 20 चैंपियनशिप क्रीडायां रजत पदकं प्राप्त.

ఈపూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నుతి గీతాలు వింటారు. 6:00

0: ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. 7:30 రసమయి సాహితీ కార్యక్రమంలో ప్రకృతి ప్రసాదం శ్రీమతి టి నిహారిక గారి కథానిక ప్రసారమవుతుంది. 7:45 లలిత గీతాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 10:00 క్విట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల ఇందిరానగర్ కాలనీ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీగీతాల కార్యక్రమం. రేపు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా చందమామ చిత్రం నుంచి ఈ పాట.
1: Man is moon, moonlight is Roma, both are loving together, Chanda Mama.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989707158.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
2: సెవెన్ బై జి బృందావన్ కాలనీ చిత్రం నుంచి ఈ పాట వినండి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు చెరుకు పంటలో చేపట్టవలసిన వివిధ వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ముఖ్యంగా పల్లపు భూములు సాగు చేసిన చెరుకు తోటలు సాధారణంగా నీటి ముంపుకు గురి కావడం గమనిస్తుంటాం. వర్షాకాలంలో కురిసే బలమైన వర్షాలు, వేగంగా వీచే గాలుల వలన పెరిగిన చెరుకు తోటలు పడిపోవడం గమనిస్తుంటాము. పడిపోయిన చెరుకులు భూమికి తగలడం వలన కానుపుల దగ్గర వేళ్లు ఏర్పడి రసములో పంచదార శాతం గణనీయంగా తగ్గుతుంది. చెరుకు పంట పారే నీటిని కొంతవరకు భరించగలదు కానీ నిల్వ నీటిని ఏమాత్రమూ సహించలేదు. తోట వయస్సు 4-5 నెలలప్పుడు అంటే జూన్ జులై మాసాల్లో మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలం తోటలు బాగా పెరగాలంటే ఎక్కువ కాలం నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. అందుకు ప్రతి 15 మీటర్లు ఒక లోతైన కాలువ తీయాలి. అందుకు ప్రతి 15 మీటర్లకు ఒక లోతైన కాలువ తీసుకోవాలి. అలా తీయటం వలన చాళ్లలోని నీరంతా ఈ ఊట కాలువలో వచ్చి మురుగునీటి కాలువలోనికి పోతుంది. నీటి వసతి తక్కువగా ఉండి ఎద్దటికి గురైన తోటల్లో తొలకరి వర్షం పడి వాతావరణం చల్లబడి తర్వాత ఎకరాకు అదనంగా 50

యూరియాతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్లలో దగ్గరగా వేసినట్లయితే పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకొని ఎదుగుదలకు తోడ్పడుతుంది. వేరు లద్దె పురుగు తేలిక నీళ్లలో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయటం వలన మొక్కలు చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగు మందు ద్రావణంలో పడి చనిపోతాయి. తద్వారా దాదాపు 50% పురుగులను నిర్మూలించవచ్చు. ఎదిగే తోటలో ఈ పురుగు నివారణకు టెట్రా నిలిప్రోల్ 0.4%, డబ్ల్యూడబ్ల్యూ ఇంకా పిప్రోనిల్ 0.6%, డబ్ల్యూడబ్ల్యూ జీఆర్ లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 15.75%, డబ్ల్యూడబ్ల్యూ ఇంకా క్లోతయానిడిస్ 26.20%, డబ్ల్యూడబ్ల్యూ ఎస్జీఆర్ గుళికలను ఎకరాకు 12 కిలోలు చొప్పున మొక్కల మొదళ్ల దగ్గర గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేస్తే ఈ పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పురుగును సమర్థవంతంగా నివారించుటకు 200 గ్రాములు పిప్రోనిల్ 40%, ఈవిడా క్లోప్రిడ్ 40%, 400 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పూర్తిగా తడిసే విధంగా పిచికారి చేసుకోవాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా దాదాపు 50% ప్రౌఢ పెంకు పురుగులను నిర్మూలించవచ్చు. ఇక వాతావరణం మబ్బుగా ఉండి 19 నుండి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత 80-90% గాలిలో తేమ ఉన్నప్పుడు తెల్లపేను అభివృద్ధి చెందుతుంది. దీని యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తీయని జిగట పదార్థంలాగా ఉండి కిందున్న ఆకుల పైభాగాన పడి దాని మీద సూటి మోల్టని నల్లని శిలీంద్రం పెరిగి ఆకు మసిబారిపోతుంది. గాలి ద్వారా 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు. పంటకు సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగలబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరుకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు క్లోరోపైరిపాస్ 20% ఈసీ కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు తొందరగా మే జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినప్పుడు మొవ్వుకుళ్ళు తెగులు ఉధృతంగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల మొవ్వు ఆకులు మొదలు భాగం పాక్షికంగా తెల్లగా అవుతుంది. మొవ్వు ఆకులు చిన్నగా ఉండి సరిగా విడివడవు. ఒక్కొక్కప్పుడు చుట్టుకొని పోతాయి. ఆకుల మొదల్లో పాలిపోయిన భాగంలో ఎర్రటి చారలు ఏర్పడి ఆ చార వెంబడి ఆకు చిట్లిపోతుంది. మొవ్వ కుళ్ళిపోతే మొక్క ఎదుగుదల లేక చనిపోతుంది. మొవ్వ కుళ్ళకపోతే వర్షాలు తగ్గగానే తెగులు ఉధృతి తగ్గి మొక్కలు మామూలు స్థితికి వస్తాయి. అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం, గాలిలో హెచ్చు తేమ తృప్పు తెగులు వృద్ధి చెందడానికి వ్యాప్తికి బాగా దోహదపడుతుంది. తెగులు నివారణకు 1 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ 15.2%, ఇంకా డైఫెన్కొనజోల్ 11.4%, డబ్ల్యూడబ్ల్యూ లీటర్ నీటిలో కలిపి ద్రావణము ఆకుల పైభాగం తడిచేలా పిచికారి చేసి నివారించుకోవాలి. ఇక చీడపీడల నిర్వహణ గురించి ఈ విధంగా. గుంట నారుమడికి నారు పీకడానికి వారం రోజుల ముందుగా కార్బోప్యూరాన్ 3G గుళికలు 400 గ్రాములు లేదా పిప్రోనిల్ 300 గ్రాములు చొప్పున వేసుకోవాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు ఉల్లికోడి ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి అవసరాన్ని బట్టి కార్బోప్యూరాన్ 10 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3G 8 కిలోలు వాడుకోవాలి. వరిలో సూచించని పురుగు తెగుల మందులు, సింథటిక్ పైర్థ్రాయిడ్స్, బయో మందులు వాడడం వలన చీడపీడ సమస్యలు ఎక్కువ అవుతాయని రైతులు గుర్తించుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వ్యవసాయ పనులు చేపట్టి రైతులందరూ చక్కటి పంటలు పండించి లాభాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాన మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324085. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీగీతం విందాం. పెద్దరికం సినిమా నుండి కె.జి. యేసుదాస్ చిత్రగానం చేసిన భువనచంద్ర గీతం, సంగీతం రాజకోటి.

0: సినీగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఇక వార్తల వివరంగా. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాలును ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
2: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे वो विकसित भारत की हमारी यात्रा को प्रभावित करेगा.
1: దేశంలో కొత్త రంగాలు ఆవిర్భవిస్తున్నాయని, ఇవి యువతకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధాని చెప్పారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్లు వంటి రంగాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ది సాధించే దిశగా భారత్ కృషి చేస్తుందని, తద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది

0: నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. జీతభత్యాలు, ఉద్యోగాలు లేదా తాము పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో తమను తాము పోల్చుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీవితం అనేది ర్యాంకుల పట్టిక కాదని, ఒకరి ప్రయాణం ఇతరులతో పోటీ పడటం కాదని, అది తమతో తాము చేసుకునే పోటీ అని ప్రధాని అన్నారు. ఈ సందర్బంగా ఐఐటి ఢిల్లీలో పరంప్రజ్ఞ అనే హై పర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్ సదుపాయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధాని మోదీ దార్శనికత వల్ల భారతదేశ విద్యా వ్యవస్థ అభ్యాసకుడికి ప్రాధాన్యత ఇచ్చేదిగా, పరిశోధన ఆధారితమైనదిగా, భవిష్యత్ అవసరాలకు సిద్దంగా ఉండేలాగా మారిందని అన్నారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖల శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు ముంబైలో జరిగిన సహకార్ నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేరాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు. ముంబైలోని పోర్టు ప్రాంతంలో ఎన్యూసీఎఫ్డీసీ కొత్త కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థ తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుస్తూ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
1: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి భారత్ తన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. గత 12 ఏళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం అనేది స్వచ్ఛ ఇంధన మార్పు దిశగా దేశ ప్రయాణాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుందని, ఇది నిరూపిస్తుందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రతి నావికుడికి భద్రత, గౌరవం, సంక్షేమాన్ని కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ముంబైలో నావికుల భద్రతా సంక్షేమంపై ఈరోజు నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అగ్రగామి నావికా దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సముద్రయాన రంగంలో డిజిటల్ వేదికైన ఈ సముద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయాన జలమార్గాల శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ, 2013లో సుమారు 1.03 లక్షలుగా ఉన్న భారతీయ నావికుల సంఖ్య 2025 నాటికి 3.23 లక్షలకు పైగా పెరిగిందని, తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నావికులను అందిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. న్యాయం అందరికీ చేరడం అనేది సంభాషణతోనే మొదలవుతుందని, ప్రజలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు ఇండోర్లో న్యాయ సేవలను మెరుగుపరచడం అనే అంశంపై జరిగిన పశ్చిమ మండల ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, వివిధ వర్గాల ప్రజల సమస్యలను వారి సొంత భాషల్లోనే వినాలని సూచించారు. న్యాయ సేవ సంస్థల వాలంటీర్లు బాధితులకు గౌరవప్రదంగా న్యాయం జరిగేలా సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో శతాబ్దాల నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పారు. దేశంలోని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలన్న శిరోమణి అకాలీదళ్ డిమాండ్ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే, నిష్పక్షపాత, సమానమైన నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సోషల్ మీడియా వేదికగా రిజిజు పిలుపునిచ్చారు. కాగా చండీగఢ్లో జరిగిన తమ సీనియర్ నాయకుల సమావేశంలో శిరోమణి అకాలీదళ్ ఈ డిమాండ్ చేసింది. 2029లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేసేందుకు తాజా జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ

0: వీలైనంత త్వరగా చేపట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే నారీశక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుందని రిజిజు స్పష్టం చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ 2 రోజుల అండమాన్ నికోబార్ దీవుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయపురానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఐఎన్ఎస్ ఉత్కృష్ వద్ద ఉపరాష్టపతికి ఘనంగా స్వాగతం పలికారు. నావికాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ సాయంత్రం జాతీయ స్మారక సెల్యులార్ జైలును ఉపరాష్టపతి సందర్శించి అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వతంత్రతా జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వీర్ సవార్కర్ సెల్తో పాటు చారిత్రాత్మక సెల్యులార్ జైల్లోని సెంట్రల్ టవర్, వర్క్షెడ్, మ్యూజియం, ఎగ్జిబిషన్ గ్యాలరీ కూడా రాధాకృష్ణన్ సందర్శిస్తారు. అనంతరం జాతీయ స్మారక సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షోను ఉపరాష్టపతి వీక్షిస్తారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్ష చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీసు సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం ఈరోజు భూపాల్లో జరిగింది. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు, జలమార్గల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలీ.

ఈనాటి కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి రాజేంద్ర నగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుఖ్య గారు.

0: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుండి శాస్త్రవేత్త మరియు హెడ్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం. నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
0: వాణిజ్యపరంగా మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటే చామంతి రకాలు తెలియజేస్తారా?
1: రైతు సోదరులందరికీ కూడా నమస్కారము. నా పేరు డాక్టర్ గద్దె జ్యోతి, శాస్త్రవేత్త మరియు హెడ్ పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ హైదరాబాద్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి తెలుసుకుందాము. గులాబీ సాగులో అధిక దిగుబడుల కొరకు పాటించవలసిన ప్రత్యేక యాజమాన్య పద్ధతులు. సాధారణంగా వాణిజ్యపరంగా సాగు చేసే పూల మొక్కల్లో గులాబీ పంటకి అనాది కాలంగా ఎంతో ఆదరణ మరియు ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే గులాబీ పూలని మనము విడి పూలగానే కాకుండా కట్ ఫ్లవర్స్, బొకే తయారీలో, అదేవిధంగా వివిధ విలువ ఆధారిత పద్ధతులు, అంటే మనము డ్రై ఫ్లవర్స్ ఎండు పూలగా కానీ, లేదంటే హెర్బల్ టీస్లో కానీ, అదేవిధంగా పాన్లో వాడే గుల్కండ్ కానీ, ఇలాంటి వాణిజ్యపరంగా విడి పూలగానే కట్ ఫ్లవర్స్ గానే కాకుండా ఎన్నో విలువ ఆధారిత ఉత్పత్తులని ఈనాడు మన భారతదేశం నుంచి ఇతర ఫారిన్ దేశాలకి మనము ఎగుమతి చేయడంలో అగ్రస్థానంలో ఉన్నాము. అయితే మన భారతదేశంలో మనకి అనువైన యొక్క వాతావరణం కావచ్చు, వివిధ రకాల నేలలు కావచ్చు, కాబట్టి మనం ఇన్ని రకాల పూల సాగును చేయడం అనేది మన యొక్క వరం లాంటిది. అయితే ముఖ్యంగా గులాబీ సాగులో అధిక దిగుబడుల కొరకు మనము పాటించవలసిన యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే, గులాబీ మొక్కలు మనకి అంటే ఎంపిక, రకాల ఎంపిక నుంచి మొదలవుతాయి. అధిక దిగుబడినిచ్చే రకాలలో మన ఐఐహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారి చేత విడుదల చేయబడిన రకము అర్కా సవి అనే రకము ఈరోజు రైతు సోదరులు ఎంతగానో ఈ యొక్క రకానికి చాలా ఆదరణ ఉంది. ఎందుకంటే ఈ యొక్క రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క అర్కా సవి అనేది మనకి దాని యొక్క నిల్వ శక్తి దాదాపు 5 నుంచి 6 రోజుల వరకు ఉంటుంది. అయితే పూలకాడ బాగా మందంగా ఉండడం వలన కూడా తక్కువగా ఈ యొక్క పురుగులు గాని తెగులు గాని ఆశించడం జరుగుతుంది. అంతేకాకుండా పూలు కూడా బాగా రెక్కలు అవన్నీ కూడా మంచి కలర్ తో ఉండి మంచి సైజ్ లో ఉండడం వలన ఈ యొక్క అర్కా సవి అనే రకానికి మార్కెట్ లో మంచి ధర పలకడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క రకాల ఎంపిక మనం అర్కా కోమల, అర్కా సవి, ఇంకా మనం ఈ వివిధ దేశాలకు ఎగుమతి చేసే కట్ ఫ్లవర్స్ లో గ్రాండ్ గాలా, వెలాన్షియా, అవలాంచి, సూపర్ స్టోర్ అనే రకాలు కూడా వాణిజ్య పరంగా మనకి ఫారిన్ ఇన్కమ్ ని మనం ఈనాడు మన రైతు సోదరులు సంపాదిస్తున్నారు. కాబట్టి రకాల ఎంపిక అనేది కూడా చాలా ముఖ్యము. అయితే ఈ యొక్క గులాబీలో మనము లోకల్ మార్కెట్ అంటే మన ఇండియన్ లెవెల్ కావచ్చు, లేదంటే మన లోకల్ రాష్ట్రం లెవెల్లో మార్కెట్ కి కావచ్చు, ఈ యొక్క గులాబీ పూలలో వీడి పూల కోసము బుల్లెట్ రోజెస్, సెంట్ రోజెస్, పాలియాంతస్ రోజెస్ అన్నట్లు రకరకాల రోజెస్ ని కూడా మనము మార్కెట్ లో చూడడం అనేది జరుగుతుంది. వివిధ రకాల రంగులు, వివిధ రకాల రెక్కల యొక్క అమరిక అమర్చడం ఉండడం వలన ఈ యొక్క గులాబీ పూలని రారాణి అని కూడా పిలుస్తారు. అయితే ముఖ్యంగా మనము ఈ అధిక దిగుబడుల కొరకు కొన్ని ప్రత్యేక పద్ధతులు సాగు విధానంలో పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా మనము గులాబీ నాటిన తర్వాత మనకి 6 నెలలు 7 నెలల నుంచే మనకి పూత రావడం అనేది జరుగుతుంది. అయితే అలాంటప్పుడు ఈ యొక్క ఫస్ట్ గులాబీ నాటేటప్పుడు టీ బడ్డింగ్ అనే పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కాబట్టి ఆ యొక్క గుంతలు 50 క్యూబిక్ సెంటీమీటర్ల గుంతల్లో ఈ యొక్క గులాబీ అంటు కట్టిన పైభాగము నేల ఉపరితలం నుంచి 10-15 సెంటీమీటర్లుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కొక్కసారి గుంత లోతు ఎక్కువైనప్పుడు అంటు భాగం లోపల ఉండడం వలన మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంపిక చేసుకునే రకాల మొదలుకొని నాటే పద్ధతిలో కూడా ఎన్నో ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ యొక్క మల్చ్ షీట్ లో తర్వాత డ్రిప్ సూక్ష్మ బిందు సేద్యం ద్వారా కూడా సులువుగా సాగు చేసుకోవచ్చు. అయితే గులాబీ పంట కోత తీసుకున్న అనంతరం ప్రత్యేకంగా మనము ఈ యొక్క ట్రైనింగ్ ప్రూనింగ్ కొమ్మ కత్తిరింపులు అనేది కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గులాబీలో ప్రత్యేకంగా కొత్త కొమ్మల ద్వారా, కొత్త ఎగుర్ల ద్వారా మీద మాత్రమే పూల మొగ్గలు తొడగడం అనేది జరుగుతుంది. కాబట్టి కోత అనంతరం మనము తప్పనిసరిగా ఈ యొక్క ప్రూనింగ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రూనింగ్ లో భాగంగా ఎండు కొమ్మలు, తర్వాత తెగుళ్ళను పురుగులు ఆశించిన కొమ్మల్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఎండు పుల్లలు ఇవన్నీ కూడా తీసేయడం వల్ల తల్లి మొక్కలు మంచిగా ఏపుగా పెరిగి నాణ్యత గల పువ్వులను మనకి దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ లో పూల సైజ్ అన్ని కూడా పురుగులు తెగులు ఆశించలేకుండా సమాన పరిమాణంలో కలిగి మంచి నిగారింపు నాణ్యత గల పూలకి ఎక్కువ రాబడి అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి గులాబీ సాగులో ముఖ్యంగా మనకి ప్రూనింగ్ ట్రైనింగ్

0: అనేది కొమ్మ కత్తిరింపులు అనేది కంపల్సరీగా మనం చేపట్టాలి. అదేవిధంగా కట్ ఫ్లవర్స్ కొరకైతే మనము పెద్ద సైజు పువ్వులు రావడానికి డిస్బడ్డింగ్ అంటారు. అంటే ఆ మొగ్గల్ని ఎక్కువ మొగ్గలు ఉన్నప్పుడు ఒక కొమ్మలో రెండు మూడు మొగ్గలు వచ్చినప్పుడు ఆ రెండు మొగ్గల్ని తీసివేయడం వలన ఆ తల్లి చెట్టులో ఉండే ఆహారం అంతా కూడా ఒకే మొగ్గకు అందడం వలన ఆ మొగ్గ సైజు కూడా ఎక్కువగా వస్తుంది. అంటే ఈ కట్ ఫ్లవర్స్లో మొగ్గ సైజు ఎక్కువగా ఉండడం వలన మనం బొకేలు చేసినా టేబుల్ ఫ్లవర్ వాష్ చేసినా కూడా అందంగా కనపడతాయి. కాబట్టి ఈ యొక్క దాని ధర కూడా అంతే విధంగా మనకి డబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క కొమ్మ కత్తిరింపులు తర్వాత డిస్బడ్డింగ్ అనేది ప్రత్యేకంగా మనము గులాబీ సాగులో తీసుకోవాల్సిన చర్యలు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొంతమంది రైతుల దగ్గర గులాబీ సాగుల వాతావరణ హెచ్చు తగ్గుల వలన కూడా తేమ శాతం తగ్గిపోవడం వల్ల కావచ్చు, లేదంటే రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువ పడిపోయినప్పుడు ముఖ్యంగా చలికాలంలో ఈ యొక్క పూలు మొగ్గలు వచ్చినా కూడా సమానంగా విచ్చుకోవు, విచ్చుకున్నా కూడా మధ్యలో ఆకారాన్ని కోల్పోయి నివి ఆకారంగా ఉండడం వలన ఈ యొక్క పూలకి నాణ్యత కోల్పోయి మంచి మార్కెట్ ధర అనేది పలకదు. కాబట్టి అలాంటి ప్రాంతంలో కొంచెం మనము పుష్పించే టైంని మనం నాటేటప్పుడే డేట్ ఆఫ్ ప్లాంటింగ్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని గులాబీ మొక్కల్లో ఈ మధ్యకాలంలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉధృతి ఉండడం వలన ఫిల్లోడి అంటారు, అది వైరల్, అంటే ఈ యొక్క తెల్లదోమ వల్ల వైట్ ఫ్లై హాపర్స్ వీటి వల్ల కూడా రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ రావడం జరుగుతుంది. పూలు పుష్పించిన తర్వాత పువ్వు మధ్య భాగంలో నుంచి మళ్ళీ మనకి శాకీయ భాగము ఆకుల్లాగా రావడం అనేది వింతగా జరుగుతుంది. సో ఇవి ఎక్కువగా బుల్లెట్ రోజెస్ లో ఉంటాయి. కాబట్టి అలాంటి ఫిల్లోడి అనే సమస్యని ఎదుర్కొనే రైతులు గులాబీలో పంట రకాలని మార్చి వేరే రకాలని వాళ్ళు సాగు చేయవలసి ఉంటుంది.
1: మల్లె సాగులో మంచి దిగుబడులను ఇచ్చే రకాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి?
0: మల్లె సాగులో మంచి దిగుబడులను ఇచ్చే రకాలు ముఖ్యంగా మనకి మల్లె సాగులో గుండు మల్లి, తర్వాత తీగజాతి అయిన యొక్క జాస్మినం గ్రాండిఫ్లోరం, అంటే సన్నజాజులు వీరజాజులు అనేవి మనం వింటూనే ఉంటాము. గుండు మల్లి వచ్చేసి మనకి వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు కావాలి కాబట్టి మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కూడా ఈ యొక్క గుండు మల్లి బాగా దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా సన్నజాజి వీరజాజులు అంటే శీతాకాలం రబీ పంటగా మనము ఈ యొక్క సన్నజాజులు వీరజాజులు కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. జాస్మినం గ్రాండిఫ్లోరం అంటారు. ఇవి మంచి సువాసన ఉండడం వల్ల ఈ యొక్క గుండు మల్లి, తర్వాత తీగజాతి అయిన విరజాజి, సన్నజాజుల నుంచి సుగంధ తైలాలను కూడా తీసుకుంటారు. అయితే మల్లె సాగులో మనకి కంపల్సరీగా మంచి దిగుబడులు రావాలనుకున్నప్పుడు ఈ యొక్క నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ చివరి వారం వరకు, అంటే దాదాపు ఒక 35 రోజులు 40 రోజుల వరకు కూడా ఈ యొక్క జాస్మినం శాంబాక్, గుండు మల్లెలు వీటి అన్ని కూడా పొద రూపంలో ఉండే ఈ యొక్క జాస్మిన్ రకాలని మనము వాడు పెట్టడం లేదా బెట్ట పెట్టడం అనేది కంపల్సరిగా చేయాలి. ఆ ఒక్క నెల అంతా కూడా చెట్లు పాదుల దగ్గర మనము ఈ యొక్క ఆకులని ఫస్ట్ మొదటిగా రాలే విధంగా మనము పెంటాక్లోరోఫినాల్ అనే ద్రావణాన్ని పిచికారీ చేసినప్పుడు ఆకులు అవంతా అవే రాలిపోతాయి. ఎప్పుడైతే మనము నీటి సరఫరా ఎరువులు ఇవ్వడం మానేస్తామో మొక్క ఎండిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనం ఆ కొమ్మలన్నింటిని కూడా దగ్గరగా ఒక పురికోస కానీ తాడుతో కట్టేసి ఒక నెల రోజులు దాన్ని నిద్రావస్థలోకి పంపించాలి. కంపల్సరిగా ఆ పద్ధతి చేస్తేనే మనకి నెల 30-40 రోజులు అయిన తర్వాత మళ్ళీ మనం ఆ తాళ్ళన్నీ తీసివేసి ఆ బేసిన్లలో మనం తగినంత మోతాదులో నిర్దేశించిన పద్ధతిలో ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్ట్ అలాంటివి వేయడం వల్ల కొత్త కొత్త ఇగుర్లు అన్ని కూడా వస్తాయి. కొత్తగా గుబురుగా ఇగుర్లు రావడం వల్ల అదే టైంలో రసం పీల్చే పురుగులు కూడా ఉంటాయి కాబట్టి వాటి పిచికారి కోసం మనం వేప కషాయాలను వాడుకోవచ్చు. అయితే ఈ మల్లె కూడా మనము ఆ విధంగా బెట్టబెట్టిన తర్వాత కొత్తగా వచ్చిన కొమ్మలు రెమ్మల పైననే ఈ పూల మొగ్గలు తొడగడం అనేది జరుగుతుంది. కాబట్టి అధిక దిగుబడులు కూడా ఈ యొక్క ప్రూనింగ్ అండ్ ఆకు రాల్చే పద్ధతి ద్వారా కూడా మనము మల్లె తోటల్లో అధిక దిగుబడులని తీసుకోవచ్చు.
1: మేడం, బంతి పూలలో అధిక దిగుబడినిచ్చే రకాలు?
0: బంతి పూల సాగులో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ముఖ్యంగా బంతి పూలు మనము అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా, అంటే సంవత్సరం పొడుగుతా కూడా ఖరీఫ్ పంట, రబీ పంట, వేసవి పంటగా సంవత్సరం పొడుగుతా కూడా మనము సులభంగా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే బంతి పూలకి తక్కువ నీరు కావాల్సి ఉంటుంది, తర్వాత ఇది నీటి ఎద్దడిని కూడా తట్టుకునే రకాలు ఉన్నాయి. బంతిలో ముఖ్యంగా ఆఫ్రికన్ బంతి, కారబ్ బంతి ఉన్నాయి. అయితే మా ఆఫ్రికన్ బంతిలో మనకి పూస నారింజ గండ, పూస పసంతి గండ ఇలాంటి రకాలు BM4, తర్వాత KAU కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ KU4 ఇలాంటి రకాలన్నీ కూడా బంతిలో వాణిజ్య పరంగా ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే

0: ఇందులో మనకి వాణిజ్య పరంగా మార్కెట్ లో పసుపు నారింజ కలర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అదే విధంగా కారబంతి అంటే తుర్కబంతి అని కూడా ఉంటారు, అవి చిన్న సైజు ఉంటాయి. అయితే ఆ చిన్న పరిమాణం గల సైజు ఈ కారబంతి పూలని మనం అలంకరణగా ఈ యొక్క ల్యాండ్స్కేప్ గార్డెన్ లో కావచ్చు, తర్వాత అపార్ట్మెంట్లలో కుండీలలో కూడా మనము నాటుకోవచ్చు. అయితే ఈ కారబంతి పూలలో కూడా ముఖ్యంగా అర్కా పరి, అర్కా హనీ, పూసా అనే రకాలు వాణిజ్య పరంగా మంచి దిగుబడి అనేది ఇస్తుంది. అయితే ఈ బంతి పూలలో కూడా మనకి ఎక్కువ దిగుబడి రావాలనుకున్నప్పుడు మనము పించింగ్ అంటారు, తలలు త్రుంచడము. అంటే మనము నారుమళ్ళలో 30 రోజులు ఉంచిన తర్వాత 30 రోజుల వయసు గల మొక్కల్ని ప్రధాన పొలంలో వేయడం వలన వేసిన తర్వాత అంటే దాదాపు 50-60 రోజులకి అంటే నాటిన నారుమడి నుంచి 30 రోజులకి ప్రధాన పొలంలో నాటుతాము. ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటిన 25 నుండి 30 రోజులకి ఈ యొక్క పించింగ్ అంటారు, అంటే తలలు తుంచడం. అలా చేయడం వలన మనకి పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి తర్వాత ఎక్కువగా ఆకులు రావడం వలన కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది. దానివల్ల ఎక్కువ పూల మొగ్గల శాతం రావడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ పూలు వచ్చినప్పుడు రాబడి దిగుబడి అనేవి కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా బంతిలో మనము పించింగ్ అనేది ప్రత్యేకంగా మనం చేయవలసి ఉంటుంది.
1: వర్షాకాలంలో వివిధ పూల సాగులో పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయండి మేడం.
0: వర్షాకాలంలో వివిధ పూల సాగులో మనము పాటించవలసిన జాగ్రత్తలు, అయితే పూలతో మనకి మనిషి జీవితానికి పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు కూడా ఎంతో అనుబంధం ఉంటుంది. ప్రతి పూలు లేకుండా ఏ ఫంక్షన్ కూడా మనకి కంప్లీట్ గా అనిపించదు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ళు ఇవన్నిట్లో కూడా పూలకి చాలా మంచి గిరాకీ డిమాండ్ అనేది ఉంటది. కాబట్టి వర్షాకాలంలో మొదలవ్వగానే మనము ఈ యొక్క నార్మల్ని వేసుకొని బంతి, చామంతి, తర్వాత ఈ గులాబీ గానీ మళ్ళీ ఇవన్నీ కూడా మనం ప్రధాన పొలాల్లో నాటుకోవడం అనేది జరుగుతుంది. అయితే వర్షాకాలంలో ప్రత్యేకంగా బంతినారు, చామంతినారు అధిక వర్షాలు ఉన్నప్పుడు కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నారుమళ్ళలో ఉండే మొక్కలకి ప్రత్యేకంగా బంతిపూలు కావచ్చు, మన చామంతి కావచ్చు, ఇవన్నీ కూడా నారుమళ్ళలో ఈ యొక్క డాంపింగ్ ఆఫ్ అంటారు, నారుకుళ్ళు రావచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బావిస్టిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి పట్టి ఆ యొక్క నార్మల్లన్నింటిని కూడా బాగా తడపాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి ఇప్పుడు ప్రోట్రేస్ అనే పద్ధతి కూడా వస్తుంది. ఈ ప్రోట్రేలో మనము 1:1 రేషియోలో వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అలాంటివి కూడా పెట్టేసి మనము వీటిని సురక్షితంగా కాపాడుకోవచ్చు. అంటే ఈ ప్రోట్రే పద్ధతి ద్వారా మనం అధిక వర్షాల్లో పొలంలో పెట్టకుండా కొంచెం షేడ్ నెట్ల కింద కానీ లేదంటే పక్కన రూమ్ లో పెట్టుకుని మరీ తెల్లవారంగానే పొలంలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ యొక్క ఎత్తైన నారుమల్ల పద్ధతి కంటే కూడా ప్రోట్రే పద్ధతి పరంగా నారుమల్లలో మంచి ఆరోగ్యకరమైన నాణ్యతను గల నారుని మనము ఈ యొక్క చామంతి, బంతిపూల నారుని మనము వర్షాకాలంలో నష్టం వాటిల్లకుండా సులువుగా ప్రోట్రే పద్ధతిలో మనము సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనము వర్షాకాలంలో అకాల వర్షాలు కావచ్చు, అధిక వర్షాలు కావచ్చు, ముఖ్యంగా చామంతి, బంతి అనేవి మనకు ప్రధాన పొలంలో మనం వేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి చలికాలంలో కూడా పూత దశలో కూడా అకాల వర్షాలు రావడం వల్ల కూడా పువ్వుకుళ్ళు అనేది జరగడం జరుగుతుంది. అయితే ఈ పువ్వుకుళ్ళు అనేది మనం ఎక్కువగా బంతిపూల పూత దశలో ఉన్నప్పుడు, వర్షాలు ఎక్కువగా పడినప్పుడు పువ్వు అనేది పూర్తిగా విచ్చుకున్న పూలని కోత డిలే చేసినా లేదంటే మొగ్గ దశలో ఉన్నా సగం విచ్చుకున్న పువ్వులు ఉన్నా కూడా ఈ వర్షాల వల్ల పువ్వులు కుళ్ళిపోవడం అనేది జరిగి నల్లగా మారడం జరుగుతుంది. తర్వాత శిలీంధ్రాలు ఆశించి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి పువ్వుకుళ్ళు తెగులుకి అంటే మనకి వాతావరణ శాఖ ఆధారంగా వర్షాలు పడే గమనికను చూసి మనము ముందుగానే ముందస్తు చర్యగా ఈ యొక్క బ్లైటాక్స్ అంటే కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. వర్షం పడే ముందు, పడిన తర్వాత కూడా అలా 10 రోజుల వ్యవధిలో మనం చేసుకున్నట్లయితే ఈ యొక్క పువ్వుకుళ్ళు తెగుల నుంచి మనము పంటల్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా చామంతిలో మనకి ఈ యొక్క సెప్టోరియా విల్ట్ అనేది వర్షాలు బాగా పడినప్పుడు అంటే కింది నుంచి ఆకులన్నీ కూడా నల్లగా మారిపోయి అదేవిధంగా నల్లగా మారిన ఆకులు రాలిపోకుండా చెట్టు మీదనే ఉండడం వల్ల శిలీంధ్రాలు ఆశించడము, అదేవిధంగా పూత దశలో ఉన్నప్పుడు కూడా ఆ పువ్వులు దెబ్బతినడము, మొగ్గల్లో ఉండేవి సరిగ్గా విచ్చుకోకపోవడము, ఇవన్నీ సమస్యలు కూడా మనకి వర్షాల వల్ల ఈ యొక్క పూల సాగులో ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు నల్లగా మారిన ఆకులని తీసివేసి దూరంగా కాల్చిపడేయాలి. తర్వాత మనం 10-15 రోజులకు ఒకసారి బావిస్టిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇంకొకసారి బ్లైటాక్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్ తో ఈ యొక్క మళ్ళని బెడ్లని కూడా మనము తడపాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము సాఫ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కూడా కలిపి అలా 15 రోజుల వ్యవధిలో 2-3 నెలలు వర్షాకాలంలో మనం ఈ యొక్క పంటల పైన పిచికారి చేస్తూ లేదంటే డ్రెంచింగ్ తడులను ఇస్తూ చేయడం వల్ల చామంతి మొక్కలు దెబ్బతినకుండా ఈ యొక్క వర్షాకాల కాలం

0: నుంచి అక్కల వర్షాల నుంచి కూడా మనం సులువుగా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క వర్షాల వల్ల ప్రత్యేకంగా గులాబీ కావచ్చు, మల్లె కావచ్చు, బంతి, చామంతి వీటన్నిటిలో కూడా ఈ యొక్క పూత దశలో పువ్వుకుళ్ళు తెగులు రావడం జరుగుతుంది. అదేవిధంగా తెగుళ్ళు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి నివారణకు ప్రత్యేకంగా మనం గులాబీలో అయితే క్యాంకర్ తెగులు లాగా ఎండుపుల్ల, ఆకు మాడ తెగులు ఇలాన్ని కూడా ఒక శిలీంధ్రాలను ఆశించడం వలన వర్షాకాలంలో తెగుళ్ళు వచ్చే ఆస్కారం గులాబీలో కూడా ఉంటుంది, అంటే ఆకుమచ్చ తెగుళ్ళు అంటారు. సో ఇలాంటి వర్షాధారిత తెగుళ్ళని అరికట్టడానికి మనము ప్లాంటామైసిన్ 1 గ్రాము ప్లస్ 30 గ్రాములు బ్లైటాక్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ 10 లీటర్ల నీటికి 15 రోజుల వ్యవధిలో మనం 2-3 సార్లు పిచికారీ చేసినట్లయితే బ్యాక్టీరియా ఆశించిన తెగుల్ని మనము సులువుగా అరికట్టుకోవచ్చు.
1: కొత్తగా పూల సాగు చేపట్టే రైతు సోదరులకు సలహాలు సూచనలు ఏ విధంగా పాటిస్తే వారు చక్కటి దిగుబడిని సాధించవచ్చు తెలియజేయండి మేడం.
0: కొత్తగా పూల సాగు చేపట్టే రైతు సోదరులకు సలహాలు సూచనలు, అయితే కొత్తగా రైతులు అంటే పంట మార్పిడి వల్ల మనము కూరగాయలు, పండ్లు లేదంటే ఇతర వరి ధాన్యాలు, పప్పుదినుసులు

0: ఎక్కువ శిలీంధ్రాలను ఆశించడం వలన వర్షాకాలంలో తెగుళ్ళు వచ్చే ఆస్కారం గులాబీలో కూడా ఉంటుంది, అంటే ఆకుమచ్చ తెగుళ్ళు అంటారు. సో ఇలాంటి వర్షాధారిత తెగుళ్ళని అరికట్టడానికి మనము ప్లాంటామైసిన్ 1 గ్రాము ప్లస్ 30 గ్రాములు బ్లైటాక్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ 10 లీటర్ల నీటికి 15 రోజుల వ్యవధిలో మనం 2-3 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ బ్యాక్టీరియా ఆశించిన తెగుళ్ళని మనము సులువుగా అరికట్టుకోవచ్చు.
1: కొత్తగా పూల సాగు చేపట్టే రైతు సోదరులకు సలహాలు సూచనలు ఏ విధంగా పాటిస్తే వారు చక్కటి దిగుబడిని సాధించవచ్చు తెలియజేయండి మేడం.
0: కొత్తగా పూల సాగు చేపట్టే రైతు సోదరులకు సలహాలు సూచనలు, అయితే కొత్తగా రైతులు అంటే పంట మార్పిడి వల్ల మనము కూరగాయలు పండ్లు లేదంటే ఇతర వరి ధాన్యాలు పప్పు దినుసులు ఇలా వేసుకునే రైతులు కొత్తగా పూల సాగు చేపట్టాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా మొదట మీరు భూసార పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. భూసార పరీక్ష చేయడం వల్ల మన పొలంలో ఉండే ఈ యొక్క పోషకాల శాతం ఎంత ఉంది, తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా, సో దాని వలన మనము అధిక మోతాదులో ఎరువుల్ని వాడడం అనేది నివారించుకోవచ్చు. దానివల్ల అక్కడ కూడా మనము ఖర్చుని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నీటి నమూనా పరీక్షలో ఉదజని సూచిక, విద్యుత్ వాహక సాంద్రత, ఈసీ కంటెంట్ అంటారు, అంటే లవణాలు ఖనిజాలు ఎంత ఉన్నాయి, వాటి వల్ల ఏమన్నా వేరే పోషకాలని తీసుకోవడం ఆపేస్తుందా భూమిలో, లేదంటే వేరు వ్యవస్థ సరిగ్గా ఉంటుందా లేదా అలాంటి నీరు వాడటం వల్ల, ఇలాంటివన్నీ కూడా మనం ముందస్తుగానే తెలుసుకొని ఆయా రిపోర్ట్స్ అంటే ఆ భూసార పరీక్ష నీటి పరీక్ష నమూనాల పరిశోధన వెల్లడి ఫలితాల ద్వారా మనము ఎంత మోతాదులో మనం ఎరువులను ఇవ్వచ్చు, మన బావిలో ఉండే నీరు ఈ పూల మొక్కలకి సరిపోతుందా లేకపోతే సూట్ అవుతుందా లేదా అనేది కూడా మనం ముందుగానే అవగాహనతో మన వనరులను బట్టి ఆ నీటి భూసారాన్ని బట్టి నీటి పరీక్ష ఫలితాల వెల్లడిని బట్టి ఎలాంటి పంటని మనం సాగు చేసుకుంటే ముందు ముందుగా ఇంకెక్కువ ఖర్చులు కూడకుండా మనకి మంచి దిగుబడి తర్వాత రాబడులు వస్తాయనేది తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మనము ఈ యొక్క లిల్లీ పూల సాగులో ముఖ్యంగా దీంట్లో కొంచెం పిహెచ్ 7-8 వరకు కూడా లిల్లీ పూలు బాగానే వస్తాయి, కాబట్టి ఎక్కువగా లవణాల శాతం ఉండే చోట ఈ యొక్క గులాబీ మల్లె అవి వేయకుండా ఈ యొక్క లిల్లీ పూలను సాగు చేసినట్లయితే సలినిటీ అంటారు. సో ఇది ఈ యొక్క పిహెచ్ స్కేల్ అంటే 7 ఉదజని సూచిక 7.5 నుంచి 8.5 వరకు కూడా ఈ యొక్క లిల్లీ పూల సాగుని మనము సురక్షితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కొత్తగా పెట్టుకునే రైతు పూల సాగు చేసే రైతులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే భూసార పరీక్ష నీటి నమూనా పరీక్ష ఎప్పటికప్పుడు పొలాల గట్ల మీద పాల మధ్య కలుపు తీసివేయడము, అదేవిధంగా మల్చ్ షీట్స్ వాడము, బిందు సేద్యం వాడడము, అదేవిధంగా అంటే మొక్కలు చిగురించగానే రసం పిలిచే పురుగులను అరికట్టడానికి రసాయనిక తెగుళ్ళు పురుగు మందులు వాడకుండా ఈ జిగురు అట్టల్ని పెట్టడం వల్ల ఆ యొక్క ఉధృతి ఎంత శాతంలో ఈ యొక్క రసం పిలిచే పురుగులు పేనుబంక కావచ్చు తామర పురుగులు కావచ్చు ఎంత శాతంలో ఉన్నాయి అనేది దాన్ని బట్టి మనము ఈ యొక్క సేంద్రియ ఎరువులైన ఈ యొక్క వేప కషాయాలు వాడాలా లేదంటే రసాయనాలు వాడాలా అనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పొలం గట్లు నీట్గా పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా సమస్యలన్నీ వచ్చేది కూడా కలుపు మొక్కల వల్ల, ఆ కలుపు మొక్కల వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా ఈ యొక్క శిలీంధ్రాలను తెగుళ్ళని ఆశించి వాటి యొక్క గుడ్లు కావచ్చు ప్యూపా కావచ్చు ఆ యొక్క శిలీంధ్రాలని కూడా ఈ యొక్క కలుపు మొక్కలు అంటిపెట్టుకుని ఉండడం వలన రైతులకి ఈ యొక్క పిచికారీ చేసే ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా పొలం గట్లని మనం శుభ్రంగా పెట్టుకుని కలుపు లేకుండా చూసుకున్నట్లయితే 50 నుంచి 60% వరకు కూడా మనం సాగు చేసే పద్ధతిలో వెచ్చించే ఖర్చుని సులభంగా కూడా మనము తగ్గించుకోవచ్చు.
1: మేడం, వాణిజ్యపరంగా మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటే చామంతి రకాలు తెలియజేస్తారా?
0: వాణిజ్యపరంగా మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉండే చామంతి రకాలు, చామంతి అనేది శీతాకాలం పంట. చామంతిని మనము 4 రకాల ఉపయోగాల కోసం మనం సాగు చేసుకోవడం జరుగుతుంది. ఒకటి, ఎక్కువగా విడిపూల కోసం సాగు చేస్తాము. విడిపూలలో మనకి ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉండే రకాలు వచ్చేసి చందమామ వైట్, చందమామ ఎల్లో, లోకల్గా అది పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో కూడా అంటారు. అదేవిధంగా ఈ యొక్క పంజాబ్ శ్యామలి, శృంగార్, ఇవన్నీ స్టార్ వైట్, ఇవన్నీ కూడా కట్ ఫ్లవర్స్గా ఎక్కువగా వాడతారు. కుండీలలో సాగు చేసే వాటిలో బిదాన, మానస, పూస, సోనా అనే రకాలు పాట్మమ్స్ లాగా తక్కువ హైట్ ఉండి ఎక్కువ పువ్వులు ఉంటాయి, కాబట్టి వాటిని కుండీలలో అలంకరణ మొక్కలుగా మనము ఈ 3 పద్ధతుల ద్వారా 3 రకాలుగా విభజించి ఈ యొక్క వాణిజ్యపరంగా చామంతి పూలను సాగు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎక్కువగా వాణిజ్యపరంగా మనకి చామంతిలో పసుపు రంగు, అదేవిధంగా తెలుపు రంగు, తర్వాత ఎరుపు రకాలు, పింక్ రకాలకి ఎక్కువగా డిమాండ్ అనేది

0: ఉండడం జరుగుతుంది.
1: గులాబీ సాగులో అధిక దిగుబడుల కొరకు పాటించవలసిన ప్రత్యేక యాజమాన్య పద్ధతులు ఎలా ఉండాలంటారు?
0: గులాబీ పూలలో మనకి ముఖ్యంగా ఈ యొక్క పిండినల్లి అనేది ఎక్కువగా వింటుంటాము. పిండినల్లి సమస్య వల్ల ఆ యొక్క కొమ్మలు రెమ్మలు పువ్వులన్నీ కూడా నిర్వీణ్యమైపోయి ఆకారాన్ని కోల్పోయి దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి పిండినల్లి నివారణకు ఆశించిన కొమ్మలను ఆకులను కూడా ఎప్పటికప్పుడు తీసి పడేసి వాటిని మనము క్లోరోపైరిఫాస్ 2 ml ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఆ తర్వాత బేసిన్స్ లో కూడా మనము మల్చ్ షీట్స్ పెట్టడం వలన ఈ యొక్క పిండినల్లి యొక్క పిల్ల పురుగులు కిందకి ప్రాకకుండా, ప్రాకినా కూడా మల్చింగ్ షీట్ వల్ల అవి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మల్చ్ షీట్స్ వల్ల కూడా మనము ఈ యొక్క పిండినల్లిని నివారించుకోవచ్చు. అంతేకాకుండా మల్చ్ షీట్ల వల్ల ఈ యొక్క కలుపు మొక్కలు రావడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకి నీరు ఆదా అవుతుంది, తేమ ఎక్కువగా ఆరిపోకుండా అంటిపట్టుకొని ఉంటాయి. తర్వాత పొలంలో మల్చ్ షీట్స్ వీడ్ మ్యాట్ చేయడం వల్ల కూడా గడ్డి శాతం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము ఈ యొక్క పురుగుల సమస్య, తెగుళ్ల సమస్య నుంచి గులాబీని సులభంగా సాగు చేసుకోవచ్చు.
1: బంతి, చామంతి, మల్లె, గులాబీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయండి మేడం.
0: ఈ మధ్య కాలంలో బంతి, చామంతి, మల్లె, గులాబీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. అంటే ఈ వాణిజ్యపరంగా సాగు చేసే బంతి, చామంతి, మల్లె, గులాబీ, విడిపూలు, కట్ ఫ్లవర్స్ గానే కాకుండా విలువ ఆధారిత ఎండుపూల ఉత్పత్తిలో కూడా వీటికి చాలా మంచి డిమాండ్ ఉంది. ఇతర ఫారిన్ దేశాలకు కూడా మనము హెర్బల్ టీస్ సాగు చేస్తున్నాము. ఇప్పుడుండే ఆరోగ్య రీత్యా చాలా మంది కూడా మామూలుగా టీ తాగే బదులు హెర్బల్ టీలకి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఎండబెట్టిన బంతి పూల రేకలు, చామంతి పూలు, తర్వాత మల్లె, గులాబీ వీటి యొక్క పూల రెక్కల్ని మనం ఆరబెట్టి డ్రై చేసి పౌడర్ లా చేసి టీ బ్యాగ్స్ లా తయారు చేసి కూడా వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ పూల యొక్క రెక్కలలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం టీ రూపంలో తీసుకోవడం వలన కూడా మనకి మంచి ఇమ్యూనిటీ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పూలకి కేవలం విడిపూలగా, కట్ ఫ్లవర్స్ గానే కాకుండా డ్రై ఫ్లవర్స్ గాను, ఆరోగ్య రీత్యా హెర్బల్ టీస్ గాను ఎన్నో ప్రత్యేక గుణాలు కలిగి ఉండడం వలన ఈ యొక్క పూలకి మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో మనకి డ్రై ఫ్లవర్స్ అనే దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే డ్రై ఫ్లవర్స్ లో ముఖ్యంగా మనకి గులాబీ గాని, బంతి గాని, చామంతి గాని ఇవన్నీ కూడా మనము దేవుళ్ళకి పూలమాలలుగా వేసి పెద్ద పెద్ద గజమాలలుగా గుళ్ళలో సమర్పించడం అనేది జరుగుతుంది. దాని వలన మరుసటి రోజు ఆ పువ్వుల దండలను తీయడం వలన కూడా పూలన్నీ కూడా పారివేయడం వలన కూడా అవి కలుషితంగా మారిపోతాన్నాయి. కాబట్టి అలాంటి పూలని పారివేయకుండా వాటిని మనము సోలార్ డ్రైవ్స్ ద్వారా గానీ, ఓవెన్ల ద్వారా గానీ మనం ఎండబెట్టి ఆ పూల రెక్కల్ని మనము మంచిగా మనకు కావలసిన సైజ్ లో వాటిని కత్తిరించుకొని మనం ఆన్లైన్ లో రకరకాలుగా గిఫ్ట్ బాక్సెస్ గా గానీ, ఫోటో ఫ్రేమ్స్ లో గానీ, వివిధ రూపాలు గల బొమ్మల్లో కానీ వీటన్నిటిలో కూడా అమర్చి దీన్ని మంచి ఒక గిఫ్ట్ ఐటమ్స్ లాగా కూడా ఈ మధ్య కాలంలో వీటికి ఆదరణ బాగా పెరిగింది. ఎందుకంటే ఒక మనిషిని మనము విష్ చేయాలనుకున్నా, ఒక మనిషిని కలవాలనుకున్నా బొకేస్ తీసుకోవడం వల్ల 1-2 రోజులకి ఆ బొకే అనేది ఎండిపోవడం జరుగుతుంది. అయితే విలువ డ్రై ఫ్లవర్స్ వల్ల మనం చేసిన గిఫ్ట్ ఐటమ్స్ ని మనం బహుకరించినట్లయితే దాదాపు సంవత్సరం వరకు కూడా అవి ఎటువంటి నాణ్యత కోల్పోకుండా అందంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పూల సాగుకి ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్రెష్ తాజా పూలగానే కాకుండా డ్రై ఫ్లవర్స్ లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి చివరిగా నేను చెప్పదలిచింది ఏంటంటే వానాకాలంలో మనము ఈ యొక్క చిన్న చిన్న చర్యలన్నిటిని కూడా మనం పాటిస్తే ఎటువంటి తెగుళ్ళు, పురుగుల సమస్య లేకుండా మనం అధిక దిగుబడులను, తర్వాత అధిక రాబడులను కూడా, నాణ్యత గల పూలని మనం పుష్పించి మార్కెట్ లో మనం సరఫరా చేసినట్లయితే మనకి మంచి రాబడి అనేది జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.
1: ఈ అంశం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: उतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
3: परम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं।

0: మీరింతవరకు వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూఖ్య. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆనంద్ చిత్రం నుంచి కెఎం రాధాకృష్ణన్ స్వీయ సంగీత సారథ్యంలో శ్రేయఘోషల్తో కలిసి పాడిన పాట, గీతరచన వేటూరి సుందరరామూర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమంలో తరువాత అర్జున్ రెడ్డి చిత్రం నుంచి సమీరా భరద్వాజ్ పాడిన పాటను వినిపించమంటూ భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బురహానుద్దీన్, యూసిఫుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాలు, బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై అర్జున్ రెడ్డి చిత్రంలోని ఈ పాట.

కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఆవారా చిత్రం నుంచి హరిచరణ్ తన్వి పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రం నుంచి దినకర్ ప్రణవి సునీల్ కశ్యప్ పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగారం గ్రామం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ.

0: సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
1: ఇల్లెందు 14 నెంబర్ బస్తి నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
2: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
3: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
4: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
5: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
6: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
7: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
6: వాట్సాప్ నెంబర్ 8367576757.
7: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
6: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు మీరు 8:30 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:15 వస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమాల తరువాత శశికిరణ్ గీతమాధురి పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం శేఖర్ చంద్ర, చిత్రం దిల్లున్నోడు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయ్, సవిత, శ్రీకాంత్ వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా సీతంపేట నుంచి ప్రసాద్, పద్మజ, కస్తూరి, కృష్ణ, అర్జున్, సురేష్, శ్వేత, కీర్తన ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై దిల్లున్నోడు చిత్రం నుంచి ఈ పాట.

పడిన పాట విన్నారు. చిత్రం ఇష్క్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు రఘునాథపాలెం మండలం ఏలపొడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మాచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంక వేరి కుటుంబ సభ్యులు కోరారు. ఇప్పుడు వినండి, ద్వారకా చిత్రం నుంచి పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండుగొండ మండలం పోకలగూడెం గ్రామం నుంచి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై ద్వారకా చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. 9:00 News@9, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఈనాటి బంధం ఏనాటిదో చిత్రం నుంచి పిశుశిల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ఎంకీ నాయుడు బావా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిశుశిల పాడిన పాట వింటారు.

ఘంటసాల రేణుక పాడిన పాట విన్నారు. చిత్రం గాలిమేడలు. ఇప్పుడు వినండి నోమో చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

కార్యక్రమంలో చివరగా జ్యోతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఆరపల్లి స్నేహస్వరూప్. 6:35 రైతు సమాచారంలో పశు పోషణ నాడు నేడు వివరాలు వింటారు.

ఏడు గంటలకు జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయి సాహితీ కార్యక్రమంలో ప్రకృతి ప్రసాదం శ్రీమతి టి నిహారిక గారి కథానిక ప్రసారమవుతుంది. 7:45 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 7:45 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 10:00 క్విట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల ఇందిరానగర్ కాలనీ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు రెండవ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:02 కావస్తుంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.